శ్రోతలకు నమస్కారం. 101.3 మెగాహెచ్ పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం వివిధ భారతి తెలుగు ఛానల్లో మా ప్రసారాలు ప్రారంభం. ఈరోజు శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 18వ తేదీ, గురువారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:59. శుభోదయం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు జూన్20వ తేదీన విడుదల కానున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేస్తారు. దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసగిస్తున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో తప్పుడు ప్రచారాలకు కొన్ని ముఠాలు వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. ఈ నెల 22 వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్ యాక్సెస్పై నియంత్రణ ఉంటుందని, 30వ తేదీ వరకు మెసేజ్ ఎడిటింగ్పై ఆంక్షలు కొనసాగుతాయని ఎన్టీఏ వెల్లడించింది. జులై నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. విశాఖ ఉక్కును స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెఫీ బృందం నిన్న సందర్శించింది. ఈ నెల 8వ తేదీన ప్రమాదం జరిగిన విభాగాన్ని సందర్శించారు. ప్రమాద ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉక్కు సీఎండీతో ప్రభాకర్తో చర్చించారు. రాష్టంలో తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం 3 ఏళ్ల కాలపరిమితితో కూడిన బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. తొలిదశలో ప్రయోగాత్మకంగా బాపట్లలోని సూర్యలంక, విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో 2 ఏళ్ల చొప్పున బీచ్ షాక్స్ బార్ లైసెన్సులు జారీ చేస్తారు. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఐబీఎం సహకారంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:04. వందన కార్యక్రమం వింటారు. ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించిన భక్తి గీతాన్ని విందాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్లో వివిధ శాఖల పనితీరుపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, జులై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ,
3: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు. NDRF స్ట్రీమ్ థర్మల్ డ్రోన్స్ ను కూడా యూజ్ చేస్తున్నాం, CDRలు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం, ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
2: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని

0: ని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌదాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రుషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రుషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ,
1: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. రెండు మూడు ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్ లో ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వెలుగొండ ప్రాజెక్టు కి మేము వెళ్ళి అడిగాము ఒక రోజు, ఆ రోజు మనం ఎట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆ ప్రాజెక్టు మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్లు ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెహ్రీ గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట, ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాం పరిస్థితి మనకు వచ్చింది అన్నమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు
0: వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మాటే వినడుగా వినడుగా వినడుగవే.
2: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
3: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
2: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
3: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
2: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
3: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
2: No one can live without water. So,
3: save water, save life and save future.
4: రే నందు, వెళ్ళక పాల ప్యాకెట్ తీసుకురా.
5: సరే మా.
4: వెళ్ళకుండా ఇంకేం వెతుకుతున్నావు?
5: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
4: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
6: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
7: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
8: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
7: ఓ పాట కనులు తుడిస్తే
8: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
7: ఓ పాట మనసుకి హత్తుకుంటే
8: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
7: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
8: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
7: 101.3.
9: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
10: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
9: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
10: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
9: ట్యూన్ చేసావా?
10: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
9: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
10: కానీ అక్క కాఫీ టైం మాత్రం మనందరిది.
9: అసలు ఏంజల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
11: అయినా నేనేం తప్పుకారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
9: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు, అందులోను ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
11: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
9: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
5: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
6: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
7: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
5: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
7: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
8: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
9: బాయ్ బోనా, మా డాడీ వచ్చేసారు, రేపు కలుద్దాం.
10: మా మమ్మీ ఎప్పుడు వస్తుందో, ఏంటి రోజు ఇంకా రాలేదు, ఇంత లేట్ అయింది.
11: హాయ్ బోనా, నన్ను మీ మమ్మీ తీసుకురమ్మని పంపించారు. ఈ రోజు మీ అమ్మకి రావడం కుదరదంట.
9: అమ్మ చెప్పింది కదా.
10: అవునా? అయితే మా అమ్మ చెప్పిన కోడ్ చెప్పు.
11: కోడా? అది
10: కాపాడండి, కాపాడండి.
12: నేర్పించండి పిల్లలకు సురక్షితమైన ఆత్మరక్షణ అలవాట్లను.
13: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
14: సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
15: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల, పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్ స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రాయరింగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదే రోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్ అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో

0: పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ది చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయాను పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతను పరిశీలించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా నిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ MIDCలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year, 2025, electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్దికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ది 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేస్తుంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేస్తుంది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యకుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: సమయం 7:15. ఇప్పుడు భగవద్గీత పారాయణాన్ని విందాం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 45వ శ్లోకం. స్వే స్వే కర్మణ్యభిరతః

స్వే స్వే, తమ తమ. కర్మణి, విహితమైన కర్మయందు. అభిరతః, నిష్ఠ గలిగిన. నరః, మానవుడు. సంసిద్ధిం, జ్ఞానయోగ్యతారూపమైన సిద్ధిని లభతే, పొందుతున్నాడు. స్వకర్మ నిరతః, స్వధర్మమైన కర్మయందు నిష్ఠ గలవాడు. యథా, ఏ ప్రకారంగా. సిద్ధిం, జ్ఞాననిష్ఠాయోగ్యతను. విందతి, పొందుతున్నాడో. తత్ శృణు, దానిని విను. స్వే స్వే కర్మణ్యభిరతః సంస్.

అర్జున, ప్రతి మానవుడు తనకు విహిత ధర్మమైన కర్మను నిష్ఠగా ఆచరిస్తే అతడికి జ్ఞాననిష్టాయోగ్యతను కలిగించే విశిష్ట సిద్ధి ఒకటి లభిస్తుంది. దీనికోసం స్వధర్మకర్మలను ఆచరించవలసిన విధానం ఒకటుంది. ఆ విధానంలో ఆచరిస్తే జ్ఞాననిష్టాసిద్ధి ఎలా అందుతుందో వివరిస్తాను విను. యోగః కర్మసు కౌశలం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా దానికి వ్యాఖ్యానమే ఈ శ్లోకాన్ని వివరిస్తున్నాడు. దానిని వ్యాఖ్యానించడం కోసమే భగవానుడు ఈ శ్లోకంలో మరింతగా వివరిస్తున్నాడు. భగవానుడు ఏది మాట్లాడినా సర్వ మానవ జాతిని ఉద్దేశించి మాట్లాడాడే గాని ఒక దేశాన్ని, దానిలో ఉండే వ్యవస్థలను ఆధారం చేసుకుని మాట్లాడలేదు. దేశాలు, జాతులు ఎన్ని ఉన్నా వాటన్నిటికీ వేరువేరు వ్యవస్థలున్నాయి. ఆ వ్యవస్థల ఆకారాలు భిన్నంగా ఉన్నా వాటిలో అంతఃసత్వం ఒకటే ఉంది. ఒకరి వృత్తులను మరొకరు భంగపరచరాదు. ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో, ఏ సామాజిక స్థితిలో ఉన్నారో, ఆ సమాజ సన్నివేశాలను బట్టి సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఏ కర్మలు వారికి సహజ సిద్ధంగా సంక్రమిస్తాయో అవే వారికి స్వకర్మలు అనేదే ఆ సూత్రం. భగవానుడు ఇక్కడ ప్రస్తావించిన వర్ణాశ్రమ ధర్మాలకు మూల సూత్రం ఇదే. ఈ వ్యవస్థనే భగవానుడు సూత్రప్రాయంగా ప్రస్తావిస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: City FM 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: ఎస్ మ్యామ్.
2: చెప్పండి.
4: ఎస్ సార్, రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: ఎస్ మ్యామ్.
1: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి 101.3. మరి ఈ రోజు మనం వెల్కమ్ చెప్పేద్దాం కాఫీ టైంకి. సో వెల్కమ్ మీ అందరికి కూడా. మరి మీ అందరినీ అలరించేందుకు వచ్చేసా నేను మీ ఆర్జే చందనాని. మరి చాలా విషయాలు మాట్లాడుకుని తెలుసుకుందాం మనందరం కూడా 11 వరకు అయితే. మరి ముందుగా ఒక మంచి సాంగ్తో కాఫీ టైంకి వెల్కమ్ చెప్దాం అండ్ చక్కగా వినేద్దాం. సో ఈ పాట మనందరం కూడా కార్తీక్ వాయిస్లో వినబోదన్నాం. మరి వింటూ ఆనందించండి కాఫీ టైం.

మంచి సాగదేవి సార్ స్టైల్ మూవీ నుంచి నలు దిక్కులు మనల్ని చూసి నవ్వుతున్న నలుపెక్కని సూర్యుడిలాగా ముందుకెళ్ళాలిట. ఎంత బాగుందో కదా లిరిక్. మరి మణిశర్మ గారి కంపోజిషన్ లో మంచి మోటివేషనల్ సాంగ్ తో మన కాఫీ టైం కి వెల్కమ్ ఇచ్చేసాం. అండ్ మరి ఈ రోజు స్పెషల్స్ చాలా ఉన్నాయి. మరి ఈ రోజు ఒక బెస్ట్ యాక్టర్ బర్త్డే అన్నమాట. ఈయన కేవలం యాక్టర్ మాత్రమే కాదు, డైరెక్టర్ సింగర్ కూడా. మరి ఎవరింతకి అంటే అరవింద్ స్వామి గారు. కేవలం హీరోగానే చేశారు అని అనుకోలేం, ఎందుకంటే రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రల్లో అద్భుతాన్ని సృష్టించేస్తున్నారు నటనతో అయితే. మరి తెలుగు తమిళ హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించేశారు. అండ్ మరొక బ్యూటిఫుల్ చిట్టి కుట్టి పాప ఇప్పుడు పెద్దదైపోయింది అనుకోండి, బట్ ఆ అమ్మాయి బడీ కూడా ఈ రోజు. సో తన ఎవరు అంటే సారా అర్జున్ అనమాట. తెలుగు తమిళ్ హిందీ ఈ భాషల్లో నటించింది. సో బాల నటిగా మనందరికీ తెలిసిందే కదా, నాన్న మూవీలో అండ్ ఇంకా పిల్ల రాక్షసి ఇట్లా డిఫరెంట్ మూవీస్ లో మనకి కనిపించింది. అండ్ ఆ తర్వాత యంగ్ యాక్టర్గా అంటే ఇప్పుడే తన జర్నీని అలా స్టార్ట్ చేసింది. అండ్ పిఎస్ వన్ లో కూడా మనం చూసాం. సో అండ్ రీసెంట్ గా ధురంధర్లో కూడా మనం చూసాం కదా. మరి అలా మరి డిఫరెంట్ మూవీస్ లో అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో తన జర్నీ అలాగా మంచిగా కొనసాగాలని కోరుకుందాం. సో వీళ్ళిద్దరికీ కూడా విష్ చేస్తూ మనందరం మంచి సాంగ్ వినేద్దాం వీళ్ళు నటించిన సినిమాస్ లోంచి. అండ్ ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి పాట వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి.

0: చెబుతానే కథ చెబుతానే.
1: ఏం కథ నాన్న?
0: రాజా రాణి కథ చెబుతానే. కాకే నక్క కథ చెబుతానే.
1: రాజు కథ, కాకి కథ.
0: ఏం కథ, ఏం కథ?
2: కథ కథ ఎందుకు చెప్పదు, చెప్పదు. ఎవరినా విని సినిమా తీసేస్తే.
3: కాకి కథ చెప్పు, కాకి కథ చెప్పు.
4: రాజా కథ చెప్పు, రాజాది రాజా. ఇళయరాజా కథ చెప్పు.

0: యుద్ధం.
1: సైన్యమా? ఎందుకు?
0: సైన్యమే ఎందుకురికేను, సైన్యమే ఎందుకురికే.
2: కాకి వడెత్తికెళ్ళింది కదా, అదే అందుకే.
0: సైన్యమే ఎందుకురికేను, కాకి వడ ఎత్తుకెళ్ళేను, నక్క మరి పాడమన్నది సరిగా
1: మప్పాడిందా?
2: పాడదా, సరే.
1: అయ్యో పడపోయింది కాకి, పాపం కదా.

0: 이 라자 개인가다.
1: 아, 슈퍼맨, 슈퍼맨. 아, 잡고, 아, 잡고.
2: 아르코네카드 샴푸, 아르코네카드 샴푸.
3: 여보세요, 여보세요. 아, 다이너스.

సో అలాగా మంచి సాంగ్ వినేశారు కదా, అలా చెబుతూ ఉంటే చిట్టి పాప అట్లా వింటూ ఉంటే. మరి ఇట్లా మరి ఫ్యామిలీ మధ్య ఉండే ఒక మంచి బాండింగే వేరు. అండ్ ఈ సాంగ్లో అండ్ ఈ సినిమాలో కూడా మనకి విక్రమ్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు. ఎలాగా అంటే తను ఏజ్ పరంగా పెరిగినా కానీ తను మానసికంగా తను ఇంకా చిన్నవాడిలానే ఉన్నట్లుగా ఉంటాడు కదా ఆ సినిమాలో. మరి ఇట్లాగే కొంత డిఫరెన్స్తో కొంతమంది ఉంటూ ఉంటారు, వాళ్ళనే ఆటిజం పీపుల్ అంటూ ఉంటారు. సో అట్లాగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనం ఒక స్పెషల్ డే అయితే జరుపుతాం అన్నమాట. అదేంటి అని అంటే ఆర్టిస్టిక్ ప్రైడ్ డే. సో దీనికి అర్థం ఏంటి, అసలు ఈ డే దేనికి జరుపుతాము అని అంటే ఆటిజం ఉన్న వ్యక్తులు, సో ఇప్పుడు మన ఈ సినిమాలో మనం చూసినట్లుగా కొంచెం డిఫరెంట్గా ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటుంది, వాళ్ళల్లో కూడా స్పెషల్ ఇవి ఉంటాయి, వాళ్ళని ప్రత్యేకంగా మనం గుర్తించగలగాలన్నమాట. వాళ్ళ టాలెంట్నైనా సరే, వాళ్ళ యొక్క స్థితినైనా సరే, ఏదైనా సరే మనం గుర్తించాలి. అండ్ ఆటిజంని ఒక వ్యాధిలా కాకుండా మనం కూడా వాళ్ళని సమానంగా, మనతో సమానంగానే చూడాలి, వాళ్ళని ఏదో ప్రత్యేకంగా వీళ్ళని ట్రీట్ చేయకూడదన్నమాట. సో ఆటిజం ఉన్న వ్యక్తుల హక్కుల్ని మనం ప్రోత్సహించాలి. అండ్ అంతేకాదు వాళ్ళ విద్య విషయంలో, ఉపాధి విషయంలో, సామాజిక అవకాశాల విషయంలో కూడా సమానత్వాన్ని కోరుతూ ఈరోజైతే చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట ప్రపంచవ్యాప్తంగా. మరి ఆటిజం ప్రైడ్ డే గురించి మనం తెలుసుకున్నాం కదా, అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ డే ఉంది, దాని గురించి నేను మీతో షేర్ చేస్తాను ఒక మంచి సాంగ్ తర్వాత.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAD 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcad.edcil.co.in పర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఎస్, కాఫీ టైంలో మనమున్నా. మరి ఈరోజు అంతర్జాతీయ విహార దినోత్సవం అన్నమాట. సరదాగా మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి లేదా ఫ్రెండ్స్ అందరితో కలిసి మనందరం కూడా ట్రిప్పులు టూర్లు వేసుకుంటూ ఉంటాం కదా, సో దానికి రిలేటెడ్ ఈ డే అన్నమాట. ప్రతి సంవత్సరం జూన్18నే మనం ఈ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. ఎక్కడెక్కడికి వెళ్తాం తెలుసా? పార్కులకు వెళ్తూ ఉంటారు, సరస్సులకు వెళ్తూ ఉంటారు, అంటే అలా చూసేందుకు ఉద్యానవనాలకు కూడా వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇలా మనం ఈ స్పెషల్ డే రోజున ఏం చేయొచ్చు అంటే, సరదాగా మన ఫ్యామిలీ అందరినీ తీసుకుని ఏ పార్క్కో వెళ్ళి చక్కగా అక్కడ కాలక్షేపం చేసి సాయంత్రానికి ఇంటికి తిరిగి రావచ్చు అనమాట. దీన్నే మనం ఇంగ్లీష్లో పిక్నిక్ అని చెప్పి వన్ డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు అదే అనమాట, ఇంటర్నేషనల్ పిక్నిక్ డే. సో ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? అండ్ ఇంతకుముందు మన చిన్నప్పుడు మన కిడ్ టైంలో అనమాట, మన టైంలో ఏంటంటే చక్కగా ఈ స్మార్ట్ వరల్డ్ అనేది మనకు ఉండేది కాదు, అంటే ఈవెన్ మన పేరెంట్స్ టైంలో కూడా ఉండేది కాదు. ఎంత చక్కగా అందరూ కలిసి సరదాగా ఏ సండేనో ఏ హాలిడే వచ్చినప్పుడు అందరూ కలిసి ఒకరోజు అలా బయటకు వెళ్ళి కావాల్సినవన్నీ వండుకోవడం, తీసుకెళ్ళటం, అక్కడ కూర్చుని చక్కగా తినేసి హ్యాపీగా వచ్చేయడం, ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు అవి ఏవి లేవు. దేనివల్ల అంటే ఈ స్మార్ట్ వరల్డ్కి మనం అలవాటు పడిపోవడం వల్ల, సో మొబైల్స్కి దూరంగా ఉండి మనుషుల మధ్య బంధం బలపడేలాగా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ప్రకృతిలో సమయాన్ని గడిపేలాగా మనందరినీ ఏకం చేయడం కోసం ఈ ఇంటర్నేషనల్ పిక్నిక్ డే అనేది సెలబ్రేట్ చేస్తామన్నమాట. అంతేకాదు దీనికి మరొక రీజన్ కూడా ఉంది. సో మనం అలా పిక్నిక్ వెళ్తాం, మనకు నచ్చినవన్నీ తినేసి లేకపోతే మనకి నచ్చినట్లుగా ఆడుకుని అలా వచ్చేస్తాం. కానీ ఆ చుట్టూ ఉన్న పర్యావరణం, వాతావరణం అంతా తిరిగి మళ్ళీ మనం శుభ్రపరిచి రావాలన్నమాట. అండ్ ఒకళ్ళు ఇద్దరు వెళ్తే ఓకే, బట్ కొంత మంది ఒక 10 మంది కలిసి వెళ్తారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పి మనం ఆలోచిస్తే కనుక. సో అలా వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, అండ్ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం కూడా ఇందులో ఒక భాగమే అన్నమాట. మరి పిల్లలు పెద్దలు అందరూ కలిసి గడిపే సమయాన్ని మన అసలు సంపదగా భావించాలని గుర్తు చేస్తూ ఈ ఇంటర్నేషనల్ పిక్నిక్ డే అయితే సెలబ్రేట్ చేస్తాం. అండ్ ఈరోజు మరొక స్పెషల్ డే ఉంది. మరి ఆ డే గురించి నేను మీతో షేర్ చేస్తాను. ఈలోపు ఇంకొక మంచి సాంగ్ మీకోసం వస్తుంది. వింటూ ఆనందించండి కాఫీ టైంలో.

ఎస్ బ్రహ్మోత్సవం నుంచి సాంగ్ వినేశారు శ్రీరామచంద్ర పాడగా. మరి మనం కాఫీ టైంలో ఉన్నాం కదా, మరి ఈరోజు గోవా విప్లవ దినోత్సవం అనమాట, అంటే రివల్యూషన్ డే. సో దీన్నే వాళ్ళు స్వాతంత్రం పొందినట్లుగా భావిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఎప్పుడైతే వాళ్ళు పోర్చుగీస్ పాలనకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు, అంటే విముక్తి ఉద్యమాన్ని మొదలుపెట్టారనమాట వాళ్ళు 1946లో. సో ఎప్పుడైతే ఆ యొక్క విముక్తి ఉద్యమాన్ని మొదలుపెట్టి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారో అప్పటి నుంచే వాళ్ళు తమ స్వాతంత్రాన్ని పొందేందుకు కృషి చేశారనమాట. అందులో ఒక ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు ప్రజలచే ప్రారంభించబడ్డ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వడంతో సో గోవా యొక్క విముక్తికి బలమైన నాంది, అలాగే ఒక పోరాటానికి పునాది ఏర్పడడం జరిగిందనమాట. సో అట్లాగా

గోవా ప్రజలు తమ ధైర్య సాహసాలతో సో విప్లవాన్ని మొదలుపెట్టిన రోజు కాబట్టి ఈ రోజుని గోవా విప్లవ దినోత్సవంగా వాళ్ళందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. సో ప్రతి సంవత్సరం జూన్18న ఈ డే అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క రోజున వాళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే గోవా ప్రజల ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటూ అలాగే ఆ వీరులని స్మరిస్తూ కొన్ని సాంస్కృతిక స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది, మన ఇండియాకి అండ్ అటు శ్రీలంకకి మధ్యలో మనకి చిట్టి చిట్టి ఐలాండ్స్ లాగా మనకి కనబడుతూ ఉంటాయి కదా, సో వాటిల్లో ఒక ద్వీప దేశమే సీషెల్స్ అన్నమాట. సో ఈరోజు ఆ సీషెల్స్ యొక్క జాతీయ దినోత్సవం అన్నమాట. ఈరోజు అంటే ఇది ఒక అందమైన ద్వీప దేశం, అది కూడా మహాసముద్రానికి, హిందూ మహాసముద్రంలో మనకి కనబడే ఒక అందమైన ద్వీప దేశం అన్నమాట. మరి ఈరోజు సీషెల్స్ యొక్క నేషనల్ డే కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ దేశ ఐక్యతని, స్వతంత్ర భావానికి ప్రతీకగా దేశాభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులందరినీ కూడా స్మరించుకుంటూ తమ దేశ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నమాట. అండ్ అలాగే పరేడ్స్ నిర్వహిస్తారు, అలాగే ప్రజల్లో దేశభక్తిని నింపుతూ ఉంటారు. సో అట్లా సీషెల్స్ వారి నేషనల్ డే కాబట్టి ఈరోజు వాళ్ళ దేశ చరిత్ర అలాగే సంస్కృతి సంప్రదాయాలతో పాటు వాళ్ళ జాతీయ నాయకులందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అట్లా మరి సీషెల్స్ నేషనల్ డే అనేది మనం తెలుసుకున్నాం కదా. మరి ఇది కాఫీ టైం, మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ వస్తుంది, ఈ సాంగ్తో ఎండింగ్ ఇచ్చేద్దాం మన కాఫీ టైంకి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్ డ్రైనేజీ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న పరామర్శించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు వరుసగా 2వ సారి విజయం సాధించింది. నెదర్లాండ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

8:04 30 seconds అయిపోయింది. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి ఈ రోజు గుడ్ మార్నింగ్ విజయవాడలో ముందుగా బయట ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో బయట ఇప్పటికే మనకి కూల్ ఎన్విరాన్మెంట్ అలా ఉంది కదా, మరి వరుణ్ వచ్చాడు, సూర్య వచ్చాడు, అది మీరే చూడాలి, ఎందుకంటే నాకైతే ప్రజెంట్ తెలీదు, నేను బయటకు వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో మరి ఇక వెదర్ అలా ఉంది కాబట్టి బయట రోడ్లన్నీ కూడా కొంచెం తడి పొడిగా ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళండి. వెళ్ళే వాళ్ళందరూ కూడా దట్టు ఇది ప్రైమ్ టైం, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్

అందరూ కూడా వెళ్ళే టైం ఒకేసారి అందరూ వెళ్ళాలి కాబట్టి ప్రతిరోజు ఉండేదే. అండ్ నెక్స్ట్ 1 ఇయర్ పాటు అంటే వచ్చే మే నెల వరకు కూడా మనం ఇలా కంటిన్యూ చేయాల్సిందే. కాబట్టి ఇది మనకి రైనీ సీజన్ ఎంటర్ అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి వచ్చేసినట్టే ఇంకా వర్షాకాలం వచ్చినట్లే అనుకోవాలి కాబట్టి. సో వర్షాలు పడుతూ ఉంటాయి, రోడ్లు జారుతూ ఉంటాయి, స్లిప్ అవుతూ ఉంటాయి కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా మీడియం లెవెల్ స్పీడ్ని మెయింటైన్ చేయండి, అది విషయం. మరి ఇంకా రేట్స్ విషయానికి వచ్చేస్తే పెట్రోల్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయి? మరి ఈరోజు లీటర్ పెట్రోల్ వచ్చేసి 117.25 రూపాయలు ఉంది, అలాగే డీజిల్ 104.96 రూపాయలు అనమాట. ఒక లీటర్ పెట్రోలు 117.25 రూపాయలు ఉంటే లీటర్ డీజిల్ 104.96 రూపాయలు ఉంది. అండ్ మరి పెట్రోల్ డీజిల్ రేట్స్ అయితే తెలుసుకున్నారు. ఒకవేళ ఇలాగా మీరు ఈ రోడ్లో ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఎక్కడైనా మీరు యాక్సిడెంట్ చూసి ఉంటే కనుక ఆ టైంలో మనం హెల్ప్ చేయగలిగితే దానికి మీకు ప్రభుత్వం నుంచి నగదు బహుమతి కూడా వస్తుంది. దీనికి ఒక ప్రత్యేక స్కీమ్ కూడా ఉందన్నమాట. మరి దాని గురించి నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఒక మంచి సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం, వెల్కమ్ చెప్పేద్దాం ఈ ప్రోగ్రామ్కి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు ఒక గమనిక. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకమైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను 1 నుండి 10వ తరగతి చదివేవారు ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 31/8/2026. ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా నేరుగా సంప్రదించగలిగిన వారు లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ అనే చిరునామాను సంప్రదించవచ్చు.

0: ఎస్, మరి ఇందాక పెట్రోల్ డీజిల్ రేట్స్ తెలుసుకున్నాం కదా, అండ్ దాని రిలేటెడ్ నేను మీకు ఒక స్కీమ్ గురించి చెప్తాను అని చెప్పాను. అది కూడా మన ప్రభుత్వ పథకాల్లో ఒకటి అన్నమాట, అదే పిఎం రాహత్ అనే స్కీమ్. మరి ఈ స్కీమ్ దేనికి సంబంధించింది అంటే, ఈ పిఎం రాహత్ అనే పథకం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వారిచే చేపట్టబడిన ఒక జాతీయ కార్యక్రమం అన్నమాట. మన భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది మనం ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ ఉన్నాం కదా, అలా ఆ రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు మన సమీపంలో ఉన్న నిర్దేశిత ఆసుపత్రికి మనం తక్షణమే మనం తీసుకెళ్ళటం, ఆ తీసుకెళ్ళినప్పుడు తక్షణమే వాళ్ళకి వైద్యం అందటం. అప్పుడు ఈ వైద్యం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ యొక్క సమస్య నుండి అంటే వాళ్ళకి ఏమన్నా ఆ ప్రమాదాల్లో ఏమన్నా దెబ్బలు తగలటం లేకపోతే మనకి ఎమర్జెన్సీ అవ్వటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా జరిగినప్పుడు వాళ్ళకి సత్వర వైద్యం వల్ల వాళ్ళకి ప్రమాదం కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇలాగా మనం ఒకవేళ ఎప్పుడైనా మన వెళ్ళే దారిలో మనకి ఎక్కడైనా ఎవరన్నా ప్రమాదం బారిన రోడ్డు ప్రమాదాల బారిన పడినప్పుడు మనం తక్షణమే సహాయం చేస్తే గనక ఈ యొక్క మన సహాయానికి గాను మనకి 1.5 లక్షల వరకు నగదు అందించే కార్యక్రమం అన్నమాట. సో ఇలా జాతీయ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు మన ప్రభుత్వం వారు. మరి ఈ పిఎం రాహత్ అనే ఈ పథకం గురించి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ఇట్లా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మనం వెంటనే లేట్ చేయకుండా మన ఇమీడియట్గా ఏదన్నా వెహికల్ సహాయంతో అయినా సరే మనకి హాస్పిటల్ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేర్చాలన్నమాట. ఎందుకు అనంటే మనం అలా మన ఫస్ట్ 60 మినిట్స్ టైం చాలా ఇంపార్టెంట్ టైం. యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ చిన్నదైనా పెద్దదైనా మనకి ఆ టైం చాలా ఇంపార్టెంట్. సో ఒక ఫస్ట్ 60 మినిట్సే మనకి ఆ ప్రాణం విలువని తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రాణ విలువ తెలియజేసే ఆ టైంకి ఒక పేరు కూడా ఉంది, అదే గోల్డెన్ అవర్ అని అంటారు. సో ఎవరైతే అట్లా ఈ గోల్డెన్ అవర్లో సహాయం చేసి ఆ ప్రాణాన్ని రక్షించేందుకు హెల్ప్ అవుతారో వాళ్ళకి ప్రభుత్వంచే 1.5 లక్షల నగదు బహుమతి కూడా వస్తుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ నలుగురికి చెప్పండి, వీలైతే మీరు కూడా సహాయం చేయండి అండ్ ఇంకొకళ్ళతో చేయించేలాగా హెల్ప్ చేయండి. సో అదే విషయం. మరి ఇలా ఒక స్కీమ్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మీ అందరికీ గోల్డ్ సిల్వర్ రేట్స్ కూడా షేర్ చేస్తాను. ఒక మంచి సాంగ్ తర్వాత ఒక స్మాల్ బ్రేక్ వచ్చేస్తుంది. బ్రేక్ తర్వాత సాంగ్ వింటూ స్టే ట్యూన్.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైట్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియోన్ కో ముద్రా యోజన సే లోన్ మిలా. మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

జయలకు సాధించి హేమచంద్ర వాయిస్ లో సాంగ్ వినేశారు మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. అండ్ మనకైతే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఒక పిలుపు, అంటే మన మోడీ గారి నుంచి ఒక పిలుపు కూడా వచ్చింది, ఈ 1 ఇయర్ పాటు గోల్డ్ సిల్వర్ ఇలాంటివి కొనకుండా ఉండి మనం ఆదా చేద్దామని చెప్పి మనకు ఒక పిలుపు కూడా వచ్చింది కదా. సో దానికి సంబంధించి మనం అసలు ముందుగా అసలు ఊరికే రేట్ అసలు ఎలా ఉంది తెలుసుకుందాం. 24 క్యారెట్ల బంగారం వచ్చి 1 గ్రామ్

15,109 రూపాయలుంది. సో 1 రూపాయి తగ్గిందనమాట నిన్నటికి వాళ్ళకి. అలాగే 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చేసి 13,849 రూపాయలుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ వచ్చి 11,331 రూపాయి ఉంది. అది బంగారం ధర అయితే. ఇక వెండి ధర విషయానికి వస్తే 1 గ్రాము వెండి 274.90 రూపాయలు ఉందన్నమాట. కేజీ వెండి వచ్చేసి 2,74,900 రూపాయలుంది. అది వెండి ధర అయితే అలా ఉంది, బంగారం ధర అలా ఉంది. మరి ఇలా బంగారం వెండి ధరలు తెలుసుకున్నారు కదా. అండ్ ఇవాళ మన గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏం తెలుసుకుందాం, మనం తెలుగులో చాలా సామెతలు వింటూ ఉంటాం కదా, అంటే వాటిలో కొన్ని మనకి ఎలా అనిపిస్తాయి, కొన్ని ఫన్నీగా ఉంటాయి, అండ్ ఇంకొన్ని ఎలా అంటే కొంత ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఉంటాయి, అండ్ ఇంకొన్ని మన పనులకి మనం ఉన్న స్థితికి సంబంధించినట్లు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చంకలో మేకపిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే మనం ఈ సామెత ప్రకారం ఆలోచిస్తే, ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువు అంటే తనకు కావాల్సిందే తన చేతిలోనే దగ్గరే ఉంది, తన దగ్గరే ఉంది, కానీ అది ఉన్న సంగతి మర్చిపోయి ఎక్కడో వెతుకుతూ ఉంటారన్నమాట. సో అలాగా మనకి చాలా సామెతలు ఉంటాయి, అండ్ ఈ సామెత ప్రకారం మనలో చాలామంది కూడా ఇదే స్థితిని, అంటే మన దగ్గర ఉన్న వస్తువే మనకి తెలిసిందే, మన కళ్ళ ముందే ఉంటుంది ఆ వస్తువు, కానీ దాన్ని మనం చూసి గుర్తుపట్టలే అండ్ వెతుకుతూనే ఉంటాం స్టిల్. సో ఈ స్థితిని చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. అండ్ సైన్స్ ప్రకారం ఏంటంటే దీనికి ఒక పేరు కూడా ఉంది. అది ఏంటి అసలు, దీనికి ఏంటి, మనకి ఈ స్థితి రావడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో. ఇలా ఒక మంచి సాంగ్ వినేయండి, స్టే ట్యూన్ టు వివిద్ భారతి. కార్తీక్, విజయప్రకాష్ అలాగే రీటా, శాలిని అందరూ కలిసి పాడారు ఈ పాటని. భువన చంద్ర గారు లిరిక్స్ అందించారు. 7 సెన్స్ నుంచి వచ్చేస్తుంది, స్టే ట్యూన్.

0: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంటగదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
1: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఎస్, గుడ్ మార్నింగ్. విజయవాడలో మనము ఉన్నామా అండి? ఇందాక అన్నాను కదా, చంకలో మేక పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు అన్నట్టు. మనలో చాలా మంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోనే తీసుకోండి, ఏదో ఒక వస్తువు, ఫోన్ అనే కాదు ఏదో ఒక వస్తువు, అది మన చేతిలోనే ఉంటుంది లేదా మనం కూర్చుని ఉంటే మన ఒళ్ళోనే ఉంటుంది. అయ్యయ్యో ఇది ఎక్కడ పెట్టేశానో అయ్యో అని చెప్పి వెతుక్కుంటూ ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం, ఇల్లంతా తిరుగుతూ. బట్ తీరా చూస్తే అది ఎక్కడ ఉంటుంది, మన చేతిలోనే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొంతమంది అయితే కళ్ళజోడు పెట్టుకునే ఉంటారు, కానీ అయ్యో నా కళ్ళజోడు ఎక్కడుంది, ఇక్కడెక్కడో పెట్టానే, బా ఇప్పుడే ఎక్కడో పెట్టేశానే అని ఎతుక్కుంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది అయితే ఒక్క గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళి, అయ్యో అసలు ఈ గదిలోకి ఎందుకు వచ్చా, అబ్బా ఈ గదిలో ఏదో తీయాలనుకున్నా, అబ్బా ఈ గదిలో ఏదో పనుందే మనకి ఇక్కడ, ఇట్లా ఏదో ఒకటి ఆలోచిస్తే అక్కడే ఉండిపోతారనమాట. అసలు ఇది నిజంగా మతిమరప, లేకపోతే మన మెదడు మనతో ఆడుతున్న గేమ్. ఈరోజు ఈ యొక్క టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పాను ఇందాక సైన్స్ ప్రకారం దీనికి ఒక పేరు ఉంది అని చెప్పి, అదే డోర్ వే ఎఫెక్ట్ అనమాట. కొన్ని వింత వింత ఎఫెక్ట్లు కూడా ఉంటాయా అని చెప్పి నాకైతే అనిపించింది ఇది విన్న తర్వాత. సో అట్లాగా మనం ఎప్పుడన్నా ఒక గదిలోకి వెళ్ళి అక్కడ ఏదైనా మర్చిపోవడం, లేదా అక్కడ చేయాలనుకున్న పని మర్చిపోవడం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ముగ్గురు నలుగురు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా డిస్ట్రాక్ట్ అవుతూ, అంటే ఒకటి మనం ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్ ఎవరో ఒకరు మాట్లాడేస్తారు కదా, మాట్లాడినప్పుడు అబ్బా నువ్వు మధ్యలో కల్పిస్తావు, అరే నేను ఇప్పుడు నేను ఏదో చెప్పాలనుకున్నానే అని చెప్పి అలా మనం టక్కన మర్చిపోయే విషయాలు ఉంటాయి సారా. సో అలాంటివి కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అనమాట, మన బ్రెయిన్ మనకి ఇచ్చే ఎఫెక్ట్స్. వాటిల్లో ఒకటి ఈ డోర్వే ఎఫెక్ట్ అనమాట. మరి ఈ డోర్వే ఎఫెక్ట్ గురించి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఈలోప మంచి సాంగ్ విందామా? మరి వింటూ ఉండండి గుడ్ మార్నింగ్ విజయవాడ. సో ముకుందా మూవీ నుంచి హరిచరణ్ వాయిస్లో మంచి సాంగ్ చాలా బాగుందిగా వస్తుంది, వింటూ ఉండండి.

0: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలి పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మరి డోర్వే ఎఫెక్ట్ గురించి చెప్తాను కదా. మరి వయసుతో పని లేకుండా చాలామంది మనం ఏదో ఒక గదిలోకి వెళ్ళి అక్కడ ఒక వస్తువుని మర్చిపోయి లేదా ఆ పని మీద వెళ్ళి ఎవరో పిలిచారనో లేదా ఇంకేదైనా డిస్ట్రాక్షన్ కారణంగానో పక్క గదిలోకి వెళ్ళగానే ఆ ముందు గదిలో చేయాలనుకున్న పని లేదా కావాల్సిన వస్తువుని అలా మర్చిపోతుంటాం. అంటే ఎలా అంటే, అయ్యో నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంతకీ ఇది మతిమరప లేకపోతే మది అంటే మన మెదడు ఆడే ఆట అంటే ఇది డోర్వే ఎఫెక్ట్. దీన్ని మనం డోర్వే మెమరీ ఎఫెక్ట్ అని కూడా అంటాం. సో డోర్వే ఎఫెక్ట్ అని అంటే కేవలం ఓన్లీ అలా వెళ్ళి ఒక ఇదే కాదు, అంటే మన మెదడు ఏంటంటే ఒక గదులను చాలా చిన్న చిన్న ఈవెంట్స్ లాగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే వాటిని కొన్ని అధ్యయనాలలాగా విభజిస్తుంది అన్నమాట. ఒక గదిలోంచి మరో గదిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మన మెదడు అక్కడికి ఆ సందర్భాన్ని ముగించేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు వంటగదిలో ఉన్నారు, వంటగదిలో వంట చేయడమో లేకపోతే ఏదన్నా పని చేయడమో సర్దడమో ఏదో చేస్తున్నారు. ఇంతలో హాల్లో పిల్లలు టీవీ ఆన్ చేసేసి రిమోట్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు అనుకుందాం. మీరు వంటగదిలో చేయాల్సిన పనిని అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్తారు. అంటే వంటగదిని అక్కడికి ఒక మెమరీ లాగా ఆపేస్తుంది అనమాట మన బ్రెయిన్. అండ్ హాల్లోకి వెళ్ళారు కాబట్టి అక్కడ ఒక కొత్త మెమరీని క్రియేట్ చేస్తుంది, ఆ సందర్భాన్ని ప్రారంభిస్తుంది. సో ఈ మార్పు వల్ల ఏమవుతుంది, కొన్ని సెకండ్స్ మన బ్రెయిన్ ఆటోమేటిక్గా

సమాచారాన్ని తాత్కాలికంగా మసకబారేలా చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వర్షం పడినప్పుడు ఎట్లా అయితే మనకి గ్లాసెస్ అనేవి మసకబారినట్టు అయిపోతాయి, కానీ నిజానికి వ్యూ కనిపిస్తుంది మనకి కదా, అట్లా మన బ్రెయిన్ కూడా కాస్త టెంపరరీగా మసకబారుతుంది అన్నమాట మెమరీ అనేది. సో దీన్ని డోర్వే ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. మరి అది ఇంకా తెలుసుకుందాం దీని గురించి ఇంకొన్ని విషయాలు. అయితే డోర్వే ఎఫెక్ట్ గురించి మరి ఇంకా తెలుసుకోవాలి అంటే ఇంకొక మంచి సాంగ్ వినేయాలి మనందరం. మరి విందాం ఇంకొక మంచి సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. ఇంటూ స్టేట్ యూట్యూబ్ విత్ భారతి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
4: ఖిలాడి దునియా కే కిసి కోనే మే హాత్ మే తిరంగా లేకర్ కే దౌడతా హై, సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
3: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: ఎస్, మరి గుడ్ మార్నింగ్. విజయవాడలో డోర్వే ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ డోర్వే ఎఫెక్ట్ అంటే ఇందాకనే అన్నట్లుగా ఒక గదిలో నుండి ఇంకొక గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ వరకు ఉన్న టెంపరీ మెమరీ అనేది ఆ పక్క గదిలోకి వెళ్ళగానే మారిపోతుంది అన్నమాట. సో ఎక్కడికక్కడ మన మెదడు ఆ గదిని ఒక చిన్న చిన్న అధ్యాయంలాగా, ఒక చిన్న చిన్న పార్ట్స్ లాగా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. ఈ గదిలో ఇలా ఉంటుంది, ఈ గది ఇలా ఉంటుంది, ఈ గదిలో ఈ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం, ఇలా మన మెదడు కొన్ని విషయాల్ని అలా పర్టికులర్గా గుర్తుపెట్టుకుంటుంది. మనం ఆ పనులు చేసేటప్పుడు, అండ్ ఇది ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఎక్కువ కనబడుతుంది, అంటే ఇంట్లో ఎక్కువ పనులు చేసేటప్పుడు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళి అయ్యో ఇక్కడ ఏదో పెట్టానబ్బా వెతుక్కుంటున్నా, చాలాసేపు వెతుకుతాం, కానీ ఈ ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటుంది అది. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. దీన్నే ఈ డోర్వే మెమరీ ఎఫెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాం. అంటే డోర్వే మెమరీ ఎఫెక్ట్ ఎక్కువగా దేని మీద మనకి ప్రభావం పడుతుంది అని అంటే మనం వస్తువులు, మనం చేసే పనులు, మన ఆలోచనలు, వీటికి సంబంధించింది అన్నమాట. సో వీటి మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. అదే ఒకవేళ మనుషుల్ని చూసి మనం గుర్తుపట్టలేకపోవడం, అంటే దీనికి ఒక డిఫరెంట్ పేర్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, టిప్ ఆఫ్ ద టంగ్ ఫెనామినన్ అనమాట. ఆ మనిషి గుర్తే, అబ్బా మీరు నాకు గుర్తేనండి, మీ పేరు గుర్తురావట్లేదు, ఎక్కడో మిమ్మల్ని చూశాను, మీ పేరు గుర్తురావట్లేదు, ఇలా అనుకుంటుంటాం. దాన్ని టిప్ ఆఫ్ ద టంగ్ ఫెనామినన్ అంటారు. అండ్ బ్రెయిన్ ఫాగ్ ఇంకొకటి. అంటే మనకి తెలిసినవే కానీ చెప్పాలనుకున్నవి వాటిని మర్చిపోతాం. అబ్బా ఇప్పుడు ఏదో చెప్పాలనుకున్నానే, ఏది నాకు బాగా తెలుసు కానీ గుర్తురావట్లేదే అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటాం. ఇది బ్రెయిన్ ఫాగ్ అనమాట. అండ్ ఇంకోటి ప్రోజోపోగ్నాజియా. సో దీన్ని ఫేస్ బ్లైండ్నెస్ అని కూడా అంటారు. అంటే అరే మీరు నాకు బాగా తెలుసండి కానీ గుర్తురావట్లేదు, మిమ్మల్ని ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో కలిసినట్టుంది, నాకు గుర్తురావట్లేదు, ఇట్లా అనుకోవడం. అండ్ మెమరీ డిజార్డర్స్, ఇది చాలా మెయిన్. ఎందుకంటే ఈ స్టేజ్లన్నింటినీ దాటి దాటి దాటి వచ్చిన తర్వాత వచ్చేది ఇది. అంటే మన దగ్గర బంధువులు లేదా మన దగ్గర వ్యక్తుల్ని సైతం మనం గుర్తుపట్టలేకపోవడం. సో సైన్స్ మనకి ఇన్ని రకాలుగా డివైడ్ అవుతూ ఉంటుంది అన్నమాట మెమరీ పరంగా. అండ్ ఇవన్నీ కూడా మన డిజార్డర్స్ అయినా అంటే కాదు, మన బ్రెయిన్ మనకి కొంచెం తాత్కాలికంగా మనకిచ్చి ఈ యొక్క మెమరీ లాస్ అన్నమాట. దీన్ని లాస్ కింద తీసుకోవద్దు, అలా అని ఏదో ఎఫెక్ట్ అని చెప్పి ఫీల్ అయిపోకూడదు. బట్ మనకి తాత్కాలికంగా వచ్చే ఒక టెంపరీ స్థితి అన్నమాట ఇది, అది విషయం. మరి ఇలా డోర్వే ఎఫెక్ట్ గురించి తెలుసుకున్నారు కదా. అండ్ మన మూవీస్లో కనుక చూస్తే ఈ మర్చిపోవడం మీద మనకు ఒక పెద్ద సినిమానే ఉంది. సో ఆ మూవీ నుంచి ఫైనల్గా ఈ గుడ్ మార్నింగ్ విజయవాడలో మనకి ఒక మంచి సాంగ్ వినిపించేస్తున్నాను. మరి వింటూ ఆనందించండి. భలే భలే మగాడివో అంటూ మరి వినేసేయండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు జూన్ 20వ తేదీన విడుదల కానున్నాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేస్తారు. దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసగిస్తున్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించారు.

ఉంచాలని పేర్కొన్నారు. నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో తప్పుడు ప్రచారాలకు కొన్ని ముఠాలు వినియోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది. జులై నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని అన్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ రోజు 12:00 విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. విశాఖ ఉక్కును స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెఫీ బృందం నిన్న సందర్శించింది. ఈ నెల 8వ తేదీన ప్రమాదం జరిగిన విభాగాన్ని సందర్శించింది. ప్రమాద ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉక్కు సీఎండీ ప్రభాకర్తో చర్చించారు. రాష్టంలో తీర ప్రాంత పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా ప్రభుత్వం 3 ఏళ్ల కాల పరిమితితో కూడిన బీచ్ షాక్స్ విధానాన్ని తీసుకొచ్చింది. తొలిదశలో ప్రయోగాత్మకంగా బాపట్లలోని సూర్యలంక, విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో 2 ఏళ్ల చొప్పున బీచ్ షాక్స్ బార్ లైసెన్సులు జారీ చేస్తారు. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐబీఎం సహకారంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: అబ్బబ్బా, ఈ రోజు కూడా జాను లంచ్ వదిలేసింది.
4: ఎప్పుడు ఒకేలాగుంటే మనకే బోర్ కొడుతుంది. తను ఎలా తింటుంది చెప్పు.
3: మరేం చేద్దాం?
4: నువ్వు రోజు వండే హెల్దీ ఫుడ్ నే అట్రాక్టివ్ గా ప్రిపేర్ చేయి.
3: అదే ఎలా?
4: ఏముందోయ్, ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్ లో క్యారెట్, బీట్రూట్, పుదీనా, కరివేపాకు లాంటివి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి యాడ్ చెయ్యి. కలర్ఫుల్ గా, అట్రాక్టివ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ గా కూడా తింటుంది.
3: అయితే లంచ్ లో రెగ్యులర్ కర్రీస్ తో పాటు టమాటా రైస్, జీరా రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇలాంటివి ఏమైనా ట్రై చేస్తా.
4: వీటితో పాటు కర్డ్ రైస్ లో కొన్ని దానిమ్మ గింజలు కూడా మిక్స్ చేసి పెట్టు.
5: సూపర్ డాడీ, వింటుంటేనే నోరూరిపోతుంది. రేపటి నుంచి ఫుల్ సెలబ్రేషన్స్. నాకు ఖచ్చితంగా ఖాళీ లంచ్ బాక్స్ తోనే ఇంటికి వస్తా.
6: స్టే హెల్దీ, బీ హ్యాపీ.
0: దాటిపోయింది. వెల్కమ్ టు జోరుగా హుషారుగా. మరి ఈ రోజు జోరుగా హుషారుగాలో ఏం తెలుసుకుందాం? అసలు ఈ ప్రపంచం అందరూ కూడా, అంటే ఈ ప్రపంచాన్ని మనందరం కూడా ఒకేలా చూస్తున్నామా? క్వశ్చన్ మార్క్. సో

క్వశ్చన్ మార్క్ ఈరోజు వేసుకుందాం ప్రతి ఒక్కళ్ళం కూడా. అసలు ఈ ప్రపంచాన్ని అందరూ ఒకేలానే చూస్తారా? నిజానికైతే అసలు చూడరు. లోకో భిన్న రుచి ఈ వాక్యం మనం విన్నాం కదా, ఆ వాక్యానికి తగ్గట్టు ఒక్కో మనిషి చూసే విధానం ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాట రూపేణ చెప్పాలంటే, ఒక పాట విన్నప్పుడు 100 మంది విన్నారనుకుంటే అందులో 50 మంది ఒకలాగా వినొచ్చు, 100 మంది అంటే మిగిలిన 50 మంది ఇంకోలా వినొచ్చు. సో ఒకే ప్రకృతి, కానీ ఆ ప్రకృతిలో మనం చూసే దృష్టి వేరేలా ఉంటుంది. కొంతమందికి కొండలు ఇష్టం, కొంతమందికి వాగులు ఇష్టం, చెట్లు ఇష్టం, పక్షులు ఇష్టం, ఇలా రకరకాలు అన్నమాట. అండ్ ఒకటే నాలుక అయినా కానీ, ఒకటే మెదడు అయినా కానీ రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు. అసలు ఇంతకీ ఈ ప్రపంచం ఒకటేనా, లేక ప్రతి మనిషి మనసులో ప్రత్యేకత ఏమైనా ఉందా ప్రపంచాన్ని చూసే దృష్టి? మరి దీని గురించి మనం తెలుసుకుందాం ఇవాళ జోరుగా హుషారుగాలో. మరి ఇంకో మంచి సాంగ్తో స్టార్ట్ చేద్దాం. వింటూ ఉండండి వివిధ్ భారతి.

0: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ప్రపంచాన్ని అందరూ ఒకేలా చూస్తారా అనే టాపిక్ ఈరోజు మన జోరిగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాం కదా. మరి లోకో భిన్న రుచి అనే సామెత మనం విన్నాం, అలాగే పొర్రెకో బుద్ధి జిహ్వకో రుచి ఇది కూడా విన్నాం. మరి ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది, నిజమే కదా అనిపిస్తుంది కదా. అంటే మనందరి నిత్య జీవితంలో సన్రైజ్ నుంచి సన్సెట్ దాకా అందరూ కామన్గా చూసే కోణాలే అయినా ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభూతి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుందన్నమాట. మనం రోజు పీల్చే గాలి, కురిసే వాన, మనం చూసే సూర్యోదయం, మనం తినే ఆహారం ఇలాంటివన్నీ ఒకలాంటివే, కానీ ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకంగా అనుభవిస్తారన్నమాట. అందరూ ఒకే ప్రపంచాన్ని చూస్తున్నామా, నిజానికి పూర్తిగా కాదు అని చెప్పి అంటున్నారు శాస్త్రవేత్తలు కూడా. మరి ఇంకా తెలుసుకుందాం ఇంకొన్ని విషయాలు ఈ టాపిక్ గురించి, ప్రపంచాన్ని అందరూ ఒకేలా చూస్తున్నామా అనే టాపిక్ గురించి. మరి ఇంకా మాట్లాడతాను మీ అందరితో, మీ అందరికీ షేర్ చేస్తాను ఇంకొన్ని విషయాలు. అండ్ ఈలోపు అయితే మంచి సాంగ్స్ విందాం. ఈ నగరానికి ఇంకొక సాంగ్ వచ్చేస్తుంది ముకుంద సినిమా నుంచి, వింటూ స్టేడియం టు వివిధ భారతి.

0: వచ్చిండే, మెల్ల మెల్లగా వచ్చిండే.
1: ఇదిగో అమ్మాయి, నువ్వు చేసే పనేం బాగాలేదు.
0: ఏంటత్తయ్య, పాట బాగాలేదా?
1: పాట గురించి కాదు, నువ్వు చేస్తున్న పని గురించి మాట్లాడుతున్నా నేను.
0: అయ్యో అత్తయ్య, బట్టలు సరిగా ఉతకట్లేదా?
1: ఇందాక నుంచి చూస్తున్నాను, బట్టల సంగతేమో గానీ నీళ్లు మాత్రం బాగా వేస్ట్ చేస్తున్నావు. ప్రతి నీటి బొట్టు ఎంత విలువైందో తెలుసా నీకు?
0: అవునా అత్తయ్య?
1: హా, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అసలు కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరక్క కొనుక్కొని మరీ తాగుతున్నారు. సెకండ్ కు ఒక్క చుక్క ప్రకారం నీరు లీక్ అవుతుంది అనుకో, సంవత్సరానికి 10,000 లీటర్ల నీరు వృధా అయిపోతుంది తెలుసా? ప్రతి ఒక్కరికి నీరే ఆధారం. సో సేవ్ వాటర్, సేవ్ ఫ్యూచర్.
2: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
3: ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు 1:30 వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 401.3.
5: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
6: అనుసంధాన్ సే ఆత్మనిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
5: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: ఎస్ అంటే సుందరానికి నుంచి సాంగ్ అయితే వినేశారు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం జోర్గా హుషారుగాలో తెలుసుకుంటున్నాం కదా ఏం విషయం ప్రపంచాన్ని అందరూ ఒకేలా చూస్తారా సో క్వశ్చన్ మార్క్ వేసుకుందాం అండ్ మన బాడీ విషయానికే వస్తే అంటే ఈ ప్రపంచం అంతా ఒకటి ఒకలాగా ఉంటుంది బట్ ప్రతి ఒక్కరికి కూడా బాడీ డిఫరెంట్గా ఉంటుంది కదా అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక డిఫరెంట్ ప్రపంచం అనేది ఉంటుంది అండ్ బాడీ విషయానికి వస్తే మన బాడీలోనే ఒక పెద్ద ప్రపంచం రన్ అవుతూ ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంద్రియాలు తీసుకోండి కళ్ళు చెవులు ముక్కు ఇలా రకరకాల ఇంద్రియాలు అవి కేవలం సమాచారాన్ని సేకరిస్తాయి కానీ ఆ సమాచారాన్ని అర్థం చేసుకొని అర్థం చెప్పేది ఏది అంటే మన అసలైన అవయవం ఏదన్నా ఉందంటే అది మెదడే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం లైవ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బామ్మ ఒక మనవడు ఉన్నాడు బామ్మ ఏం చేస్తుంది చిన్న ఒక బాగా దాహం వేస్తుంది ఒక కుండలోంచి ఒక గ్లాసు నీళ్ళు తారా అని చెప్పి అడుగుతుంది అనగానే వాడేం చేస్తాడు గ్లాస్తో కాకుండా చెంబుతోనూ దేంతో దాంతో తీసుకొస్తాడు అనమాట బాటిల్తోనూ అలా తీసుకొస్తాడు కానీ నిజానికి అక్కడ కావాల్సింది నీళ్లే కానీ ఆ వస్తువు తెచ్చే వస్తువు మాత్రం మారిపోయింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు కూడా వేరువేరుగా గుర్తుంచుకుంటారనమాట ఆ వస్తువుని అంటే తీసుకురావాల్సిన వస్తువు వేరు మనకి అడిగిన వస్తువు వేరైపోయింది అండ్ ఇదే మన లైఫ్లో కూడా అనమాట అండ్ అదే కాకుండా మనం చూసే ప్రకారంగా కూడా అంతే ప్రపంచంలో అన్ని విషయాలు ఒకేలా ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రకృతిని తీసుకోండి ప్రకృతిలో చాలామంది ప్రకృతిని రకరకాలుగా ఆస్వాదిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కవి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు అనుకోండి తన నోట్లోంచి ఒక మంచి కవిత వస్తుంది అదే ఒక పెయింటర్ ఆస్వాదిస్తున్నారు అనుకోండి ఒక అందమైన బొమ్మ గీస్తాడు అదే ఒక సైంటిస్ట్ ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ ఉన్నారనుకోండి ఈ ప్రకృతి నుంచి ఎటువంటివి మనం కొత్తవి తెలుసుకోవచ్చు అనే దాని మీద అధ్యయనాలు చేస్తుంటారు అంటే చూసే దృష్టికోణం వేరేలా ఉంటుంది కానీ ప్రపంచం అంతా ఒకేలా ఉంటుంది ఇంకా మాట్లాడుకుందాం అండ్ ఇది రేడియో పరంగా చూస్తే ఏంటి మాట్లాడుకుందాం ఇలా పక్క స్మాల్ బ్రేక్ అండ్ ఆ తర్వాత మంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి వింటూ ఆనందించండి మన జోరుగా హుషారుగాలు

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
4: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బఢా రహీ.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: దిల్లీ కే భీ పాస్ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.3లో జోరుగా హుషారుగా ప్రోగ్రామ్. మరి ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్న టాపిక్ ఏంటి, ప్రపంచాన్ని అందరూ ఒకేలా చూస్తారో లేదో మనం క్వశ్చన్ వేసుకోవాలి. అండ్ ఇదే రేడియో పరంగా చూస్తే కనుక, రేడియో అంటే కొందరికి కేవలం ఒక మాధ్యమం, అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు యూజ్ చేస్తున్న డిఫరెంట్ ఇవి ఉంటాయి చూసారా, మీడియంస్ అనేవి, అంటే టీవీ ఎగ్జాంపుల్, టీవీ పాడ్కాస్ట్ ఇట్లా ఏమన్నా ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, వాటిల్లో రేడియో కూడా ఒకటి అన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళకి యూజ్ అయ్యే ఒక మీడియం. అండ్ ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్, రకరకాల ఇన్ఫర్మేషన్స్ అన్నీ రేడియో ద్వారా తెలుసుకోవచ్చు అండ్ న్యూస్ వినొచ్చు ఇలా అనుకుంటూ వింటూ ఉంటారు చాలామంది. అండ్ కొంతమందికి మ్యూజిక్, చక్కగా మంచి మంచి పాటలు వినాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా రేడియో పెట్టుకొని వింటారు. అండ్ ఇంకొంతమందికి కాలక్షేపం, సో వాళ్ళకి టైం పాస్ అవ్వడానికి, అంటే బోర్ కొట్టి ఎవరూ లేరు, లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళైనా సరే, లేకపోతే అబ్బా ఈరోజు ఎందుకో బోరింగ్గా ఉంది, అబ్బా సరదా కాసేపు రేడియో విందాం అని చెప్పి వినేవాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. అండ్ కొంతమందికి మాత్రం ప్రియ నిస్తంగా ఉంటుందన్నమాట, అంటే వాళ్ళు రేడియోని ఓన్ చేసేసుకుంటారు. దే అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా రేడియో ప్రోగ్రామ్స్ అలా వాళ్ళకి అయిపోతాయి అన్నమాట. ఇలా రేడియో అనేది ఒక్కొక్కళ్ళకే ఒక్కొక్కలాగా, అంటే ఒక మీడియమే ఇన్ని రకాలుగా మారుతుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా మారుతుంది అని. అంటే అందులో వినిపించే పాటల విషయానికి వస్తే, ఒక పాట తీసుకుందాం, ఒకళ్ళకి అందులో ప్రేమ కనిపిస్తుంది, ఇంకొకళ్ళకి స్నేహం, అండ్ కొంతమందికి బాధ, ఇలా ఒక్కొక్క పాట ఒక్కొక్కలా గుర్తొస్తూ ఉంటాయి. పాట ఒకటే కానీ వాళ్ళు అనుభవించే అనుభూతులు వేరేలా ఉంటాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనం కూడా ఉందన్నమాట. అంటే ఎలా మనం చూసే మన ప్రపంచం వేరుగా ఉంటుంది, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో వీళ్ళు చూసే ప్రపంచం వేరేలా ఉంటుందన్నమాట. అంటే మనలానే ఉంటారు కానీ కొంచెం డిఫరెంట్గా వాళ్ళ థింకింగ్ కెపాసిటీ కానీ ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా ఆటిజం ప్రైడర్స్ డే అని చెప్పి, సో మరి వాళ్ళే ఈ ఆటిజం ప్రైడర్స్ అన్నమాట. మనం చూసే ఆ ప్రపంచాన్ని వాళ్ళు భిన్నంగా చూస్తారు. మరి ఈరోజు అసలు ఈ టాపిక్ ఎందుకు అని అంటే వీళ్ళ గురించి మీ అందరికీ షేర్ చేయడం కోసమే. మరి తెలుసుకుందాం ఆటిజం ప్రైడర్స్ గురించి. అండ్ ఒక మంచి పాట మీకోసం వస్తుంది, వింటూ ఆనందించండి జోరుగా హుషారుగాలో.

0: ఎస్, 35 మూవీ నుంచి సాంగ్ అయితే వస్తుంది, బట్ అంతకన్నా ముందు ఒక స్మాల్ బ్రేక్. బ్రేక్ తర్వాత మంచి సాంగ్ మీకోసం వింటూ ఆనందించండి.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

యజమాన్జీ సాంగ్ వినేశారు మజాకా నుంచి. అండ్ మనం జోరుగా హుషారు కావాలి ఏం తెలుసుకుందాం ఫైనల్గా. అంటే అసలు ఈ ఆటిజం ప్రైడర్స్ డే ఈరోజు జరుపుకుంటున్నాం కదా, మరి ఆటిజం ప్రైడర్స్ ఎందుకు వచ్చారు, ఎందుకున్నారు అని అంటే, సో ఆటిజం పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని భిన్నంగా చూడకుండా మనం ఒకేలా చూడాలి అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళే ఈ ఆటిజం ప్రైడర్స్ అనమాట. అంటే ఆటిజం ఉన్న వ్యక్తులు ఏంటంటే, కొన్నిసార్లు మనం వినే శబ్దాలని వాళ్ళు తీవ్రంగా వింటారు. కొంత మనం చూసే వెలుతురే, అంటే మనం చూసే సన్రైజ్ సన్సెట్ ఇలా, లేదా మన ఇంట్లో ఉన్న లైటింగ్స్ ఏవైనా సరే, వాటిని వాళ్ళు ఎక్కువగా, అంటే వెలుతురుని ఎక్కువగా చూడొచ్చు. లేదా మనం గుర్తుపెట్టుకున్న వివరాలని వాళ్ళు సులభంగా గుర్తుపెట్టుకుంటారు. అంటే మనకన్నా హైలీ టాలెంటెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చెప్పి వాళ్ళు ఏదో మనలా కాదు, వాళ్ళు డిఫరెంట్ పీపుల్ అన్నట్లుగా చూడకూడదు అనమాట. సో అందుకనే మనం ఏం చేయాలి అంటే, ఈ ఆటిజం ప్రైడర్స్ డే కాబట్టి ఈరోజు వాళ్ళలో ఉన్న లోపాలని పక్కన పెట్టి వాళ్ళని మనతో సమానంగా చూడాలన్నమాట. సో ఈ భిన్నత అనేది అర్థం చేసుకోవడం, గౌరవించడం మనం చాలా ముఖ్యం. ఎందుకంటే అసలు ఈ భిన్నత అనేది అసలు లోపమే కాదు, నిజంగా వాళ్ళకి ఉన్న ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. మనం కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మనకి సంబంధించినవి అయినా మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఆటిజం ఉన్న వాళ్ళు ఏంటో తెలుసా, వాళ్ళ డైలీ రొటీన్లో ఏది కూడా మర్చిపోరు, చాలా తీక్షణంగా అటెన్షన్

పే చేసి మరీ గుర్తుపెట్టుకుంటారంట. అండ్ అంతేకాదు మనకన్నా చాలా ప్రొఫెషనల్గా ఉంటారట ఈ డే టు డే లైఫ్ విషయానికి వస్తే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆటిజం ఉన్న వాళ్ళని మనం తేడాగా చూడటం ఇలాంటివి ఏవి చేయకూడదన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఈ స్పెషల్ ఆటిజం ప్రైడర్స్ డే అనేది ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఈ ప్రపంచాన్ని అంతా మనం ఒకేలా చూస్తున్నామా అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందన్నమాట. అది సంగతి. సో నిజంగా ప్రపంచాన్ని మనం ఒకేలా చూస్తున్నామా క్వశ్చన్ మార్క్ వేసుకున్నాం కదా. మరి మనకన్నా భిన్నంగా చూసే వాళ్ళు ఉన్నారు, అది విషయం. మరి ఇది వాళ్ళు మన జోరుగా హుషారుగా. అండ్ చివరిగా మంచి సాంగ్ వస్తుంది, వింటూ ఆనందించండి.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా విద్యుత్, డ్రైనేజీ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన రెండేళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. నెదర్లాండ్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

10:05 అయిపోతుంది. మనం ఎంట్రీ ఇచ్చేసాం హరివిల్లు ప్రోగ్రామ్ కి. మరి ఇవాళ మన హరివిల్లులో నేను అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చేస్తూ నాతో కలిసి ఈ 1 అవర్ పాటు ఎంటర్టైన్ చేసేద్దాం. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మరి నేనైతే రెడీగా ఉన్నాను క్వశ్చన్స్ తో. మరి మీరు రెడీ అయితే నాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసేయచ్చు. వాట్సాప్ నంబర్ తెలియాలి కదా మరి చందన అంటారా? 8662488814 ఇది వాట్సాప్ నంబర్. సో అదే విషయం మరి వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మన లిజనర్స్ ఆల్రెడీ నాకు మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తూ వెయిటింగ్ అనమాట. మరి క్వశ్చన్ ముందు అడిగేస్తున్నాను, మన ఇండియాలో స్పైస్ గార్డెన్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తాం? స్పైస్ గార్డెన్ అని పిలువబడే రాష్ట్రం ఏది మన ఇండియాలో? తెలిస్తే 8662488814 ఈ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. సో మరి నాకెవరు చేశారు మెసేజెస్ చూసేద్దాం. గుడ్ మార్నింగ్ చందనమ్మ అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి మెసేజ్ చేశారు. అండ్ హాయ్, ప్రపంచం గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు అంటూ పంపించారు. పేరు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏం పంపించారు, సో ఏం పంపించారంటే, నాడు చెట్ల నీడలో చేప పరుచుకొని ఇంటి నుండి తెచ్చిన వంట రుచులను ఆస్వాదించేవారు. కబుర్లతో కాలాన్ని మర్చిపోయేవారం. ఆ జ్ఞాపకాలే ఫోటోలు.

0: దాచుకునే వాళ్ళం. నేడు ప్రకృతి ఒడిలోనే కలుసుకున్న చిరునవ్వులతో పాటు సెల్ఫీలు చేరాయి. పంచుకునే భోజనంతో పాటు పంచుకునే క్షణాలు తెరలపైకి నిలిచిపోయాయి. డోర్వే ఎఫెక్ట్, ఇది జ్ఞాపక శక్తి లోపం కాదు, మెదడుకు చేసే చురుకైన క్రమబద్ధీకరణ అంటున్నారు. అండ్ ఆటిజం అనేది వ్యాధి కాదు, సంభాషణ విధానం మరియు ప్రవర్తనను ప్రభావితం చేసే ఓ సున్నితమైన విషయం. ఈనాటి టాపిక్స్ అన్నీ బాగున్నాయి చిందన అంటున్నారు నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. అండ్ నాకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ క్రియేటివ్జీ, ఎలా ఉన్నారు, జోరుగా హుషారుగా బాగా చేశారు అండ్ అలానే అని అనుకునే లోపే హరివిల్లులో మా ముఖ చిత్రాలు మార్చడానికి సిద్ధమయ్యారని మాకు అర్థమైంది అంటున్నారు అప్పలరాజు గారు. సో మరి ఇప్పుడైతే నేను మార్చంలే, మధ్యాహ్నం పూట వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాము మనమంతా. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఏసీఆర్ 100% కరెక్ట్ అంటూ పంపించారు. సో నాకు రేడియో అనేది ఒక రెండవ హార్ట. ఓకే అండి. కే రమణ గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రభాత శుభాకాంక్షలు చందనమ్మ, పాతకాలపు పిక్నిక్ అందాలను ప్రస్తుత కాలపు కృత్రిమ టెక్నిక్స్తో పోల్చిన వివరణ చాలా బాగుంది. ఇవి తూటాలు లాంటి తేట తెలుగు మాటలే కాదు, మధురమైన జ్ఞాపకాల కోటలు. దస్తా పేపర్లు, పస్తా పెన్నులను కుస్తీ బట్టి రాసిన తిరిగి రాని స్మృతులు అంటూ పంపించారు. జీవితపు నీతులే కాదు, అభిమాన శ్రోతల మేధస్సు వెలిగించే జ్యోతులు చందనమ్మ. అండ్ ఈరోజు బహుపసందుగా ఉంది చందనతో మా వనభోజనం. మన దేహంలోని సందేహాలకు విశ్వంతో పోల్చిన మీ సందేశం సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ అండి. వాసు గారు చనువండి నుంచి మెసేజ్ చేశారు. మరి ఇంతకీ క్వశ్చన్ ఇంకొకసారి ఇంటి రిపీట్ చేసేస్తున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే, మన ఇండియాలో స్పైస్ గార్డెన్ అని పిలువబడే రాష్ట్రం ఏది? ఒక అందమైన రాష్ట్రం. ఇది చాలా అందమైన రాష్ట్రం యాక్చువల్లీ చెప్పాలంటే. మరి ఈ రాష్ట్రం ఏదో తెలుసుకున్నాక ఆన్సర్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం మంచి సాంగ్ వచ్చేస్తుంది, కృష్ణం వందే జగద్గురు నుంచి.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిద్ భారతి ఎఫ్ఎం 401.3.
4: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
5: అట్టా చెప్పు మరి.
4: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
6: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
4: మమ్మీ, నేను
6: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సపనో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

చిన్నదాన నీకోసం నుంచి టైటిల్ సాంగ్ వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, నేనడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. మన ఇండియాలో స్పైస్ గార్డెన్ అని ఏ రాష్ట్రాన్ని అంటారు? సో ఇప్పుడే జస్ట్ అలా ఆన్ చేసిన వాళ్ళు, ట్యూన్ చేసిన వాళ్ళు నాకు ఆన్సర్ చేయొచ్చు 8662488814 వాట్సాప్ నెంబర్కి. చూద్దాం మరి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారో. కరెక్ట్ ఆన్సర్ చేశారు మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అబ్దుల్ కలాం గారు పెద్దవర్మి నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ గుడ్ మార్నింగ్ చందన గారు. ఈరోజు ఆర్టిస్టిక్ ప్రైడ్ డే మాత్రమే కాదు, ఇంకొక డే కూడా ఉంది, ఇంటర్నేషనల్ పిక్నిక్ డే కూడా అంటున్నారు. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, రాజేష్ గారు నేను దీని గురించి కాఫీ టైంలో మాట్లాడేశా, బట్ మధ్యాహ్నం వచ్చుంటే కనుక నేను చక్క అందరినీ టూర్కి తీసుకెళ్ళదు అనమాట, అంటే పిక్నిక్. సో ఎనీవే థ్యాంక్ యూ షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా హాయ్ చందన అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. ఓకే నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇంకెవరు చేశారు, వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ అలాగే ఫణి సత్యశ్రీ గారు తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పెడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ని, అండ్ అలాగే నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటూ కృష్ణ గారు పంపించారు. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా రేడియో మిత్రులకి శుభోదయం అంటున్నారు మురళి గారు అండ్ సువర్ణ లేఖ్య గారు అండ్ ఫ్యామిలీ అంతా కూడా నందికామ్ నుంచి, అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కొడాలి సీతారామయ్య గారు గుంటూరు నుంచి ఆన్సర్ పంపించారు, ఓకే బట్ ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ చందన అంటున్నారు ఆన్సర్తో పాటుగా ఆన్సర్. ఎవరు పంపించారు? ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ శుభోదయం చందనమ్మ అంటూ వాసు గారు షణమణ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఓకే గుడ్ మార్నింగ్, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నిన్నటి రోజు మా అబ్బాయి దగ్గరకు హైదరాబాద్కి వచ్చాము, విత్ భారతి ప్రోగ్రామ్స్ని ఫోన్లో వింటూ ఉన్నాము అంటున్నారు. అవునా, అంటే యాక్చువల్లీ ఈరోజు ఇంటర్నేషనల్ పిక్నిక్ డే, బట్ మీరు పిక్నిక్ లాగా నిన్నే వెళ్ళిపోయారనమాట, బాగుంది. నెక్స్ట్ ఎవరు పంపించారంటే బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారనమాట రామానగర్ నుంచి, అండ్ నెక్స్ట్ అకర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. రాంబాబు గారు పంపించారు బైరెడ్డిపల్లి నుంచి అనమాట, అండ్ ఆన్సర్ వేర్ ఈస్ ద ఆన్సర్, ఆన్సర్ అయితే లేదు. ఓకే నెక్స్ట్ ఇంకా నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మన ఇండియాలో స్పైస్ గార్డెన్గా పిలువబడే మరి ఆ రాష్ట్రం ఏది చెప్పబోయే ముందు ఇంకొక మెసేజ్ ఉంది చూద్దాం. పెడెన్ నుంచి భీమేశ్వరరావు గారు పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఏ రాష్ట్రం అంటే కేరళ అన్నమాట. ఎందుకో తెలుసా? ఇక్కడ మిరియాలు, యాలకులు, లవంగాలు, జాజికాయ, దాల్చిన చెక్క ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ స్పైసెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడ పంటలకు ప్రసిద్ధి అన్నమాట. సో అందుకని చెప్పి కేరళంని యాక్చువల్లీ కేరళ కాదు, ఎప్పుడో మారిపోయింది కదా, కేరళం అని కూడా పిలవాలన్నమాట మనం. సో కేరళంని ఇలా స్పైస్ గార్డెన్ అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, వినండి జాగ్రత్తగా ఆన్సర్ చేసేయండి. ఖజ్ శాట్ వన్ అనే ఈ ఉపగ్రహం ఏ దేశానికి చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం? అంటే ఖజ్ శాట్ వన్ అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? తెలిస్తే 08662488814 వాట్సాప్ నెంబర్కి ఆన్సర్ చేసేయండి. ఖజ్ శాట్ వన్ అనే శాటిలైట్ ఏ దేశానికి సంబంధించిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది, వింటూ స్టే ట్యూన్.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: ఎస్, వింటున్నారు వివిధ భారతి 101.3. అండ్ మనం అయితే హర్వీలు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, అండ్ మనం ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ తో అలా కొనసాగుతూ ఉన్నా. మరి నేను అడిగిన క్వశ్చన్

ఏంటంటే కజ్సాట్ 1 అనే ఒక ఉపగ్రహం ఏ దేశానికి చెందిన తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం అని చెప్పి అడిగాను. మరి ఆన్సర్స్ కూడా వచ్చేసాయి, చూసేద్దాం. సో మురళి గారు మెసేజ్ చేశారు, హాయ్ చందన అంటూ, హాయ్ అండి అండ్ హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ వీర రాఘవమ్మ, రేఖ, సాయి గారు అందరు కూడా పంపించారు, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన చర్చితం అంటూ పంపించారు, హౌ ఆర్ యూ అంటూ. ఉబ్బన్పల్లి నుంచి భాస్కర్ రావు గారు, నాగేశ్వరి గారు, ఫైన్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? అండ్ నెక్స్ట్ ఇంకా ఇందాకటి క్వశ్చన్కి ఆన్సర్ చేశారు దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ అలాగే కృష్ణ గారు తెలంగాణ నుంచి ఫస్ట్, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఫస్ట్ వచ్చిన కరెక్ట్ ఆన్సర్ మీదే. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన గారు, మీరు టూర్కి తీసుకెళ్తారు కరెక్టే, మమ్మల్ని రాకుండా చేశారుగా అంట. యాక్చువల్లీ మధ్యాహ్నం వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా మీ అందరినీ తీసుకెళ్లేదండి అప్పలరాజు గారు. ఎనీవే, బట్ చూద్దాం ఈసారి ఎప్పుడన్నా ఇలా పిక్నిక్ ప్లాన్ చేద్దాం. ఈరోజు మధ్యాహ్నం వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా, బట్ ఇట్స్ ఓకే, ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ గారు ఫ్యామిలీ కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ గారు పడే నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, పక్క కాంటినెంట్కి, వద్దు ఇక్కడే ఉండండి, కరెక్ట్ ఆన్సర్ కాదు యాక్చువల్లీ, అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు, ఓకేనా. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా శుభోదయం అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు దేవి గారంట, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ జ్యోతుల రాజారావు గారు కూల్ మార్నింగ్ అంటూ పంపించారు చీమలపాడు నుంచి, గుడ్ మార్నింగ్. అండ్ అలాగే వివిధ భారతికి గుడ్ మార్నింగ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వెస్ట్ తామరం చెన్నై నుంచి రంగారావు గారు కూడా సేమ్, మీరు కూడా పక్క కాంటినెంట్కి వెళ్ళిపోయారు బట్ ఆన్సర్ అది కాదు. అండ్ అలాగే వేటపాలెం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. మరి కజ్సాట్ 1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందిన ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే కజకస్థాన్ అనమాట. ఇది 2006 ప్రయోగించారు దీన్ని. అండ్ అది కూడా ఎప్పుడో తెలుసా, ఇవాళే జూన్ 18. సో జూన్ 18, 2026 ఈరోజు కజ్సాట్ 1 అనే ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ అనేది, కజ్సాట్ 1 అనేది ఈ కజకస్థాన్ నుంచి ప్రయోగించబడింది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. మన ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ అంటే కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది? మన ఇండియాలో అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది అంటే తీరరేఖ, సముద్ర తీరరేఖ ఉంటాయి కదా, సో అట్లా కోస్ట్ లైన్, అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814 వాట్సాప్ నెంబర్కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
1: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, ये डिसेंट्रलाइजेशन का, विकेंद्रीकरण का उसका भी एक बहुत बड़ा मूवमेंट है. ये विलेज ड्रिवन विमेन ड्रिवन मूवमेंट है.
0: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: FM 101.3.

భర్త మహాశైలకు విజ్ఞప్తి. సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. మనం హర్విల్లులో ఉన్నాం కదా, మన భారతదేశంలో అత్యంత పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగాను. ఆన్సర్స్ వచ్చేసాయి, మన లిజినర్స్ ఎవరు పంపించారు చూసేద్దాం. సో నాగార్జున గారు లక్ష్మీ వడియంపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ఇందాకటి క్వశ్చన్కి. అండ్ అలాగే మల్లికార్జున్ గారు ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ విజయవాడ నుంచి, అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు టూర్ తీసుకెళ్లే టైంలో ఓకే అది అంతే అండి, అది మనం ఇంకేం చేయలేమన్నమాట. సో అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ బడే నుంచి, అండ్ నెక్స్ట్ ఇంకా భీమేశ్వరరావు గారు బడే నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే కాదు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే ఇది దేవి గారు పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ గారు పడని నుంచి కరెక్ట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్, అక్కర్పాక్ నుంచి రమా గారు కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే దామోద్ వెంకటాచారి గారు చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్, దుర్గా గారు బెల్లారి నుంచి కర్ణాటక అని పంపించారు. ఓకే మీ యొక్క స్టేట్ అది, ఓకే ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, హాయ్ చందనాజీ అంటూ గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు. చల్లపాండి నుంచి మోనిష, అండ్ మధురై నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకా సంధ్య గారు దస్తగిరి గారు ప్రొద్దుటూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా అన్నేపు రేవతి గారట, ఓకే టెక్కలి నుంచి పంపించారా కరెక్ట్ ఆన్సర్ మీది కూడా. నెక్స్ట్ ఇంకా

మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే రాధాకృష్ణ గారు విజయవాడ నుంచి ఆ సముద్రం పేరు కూడా పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర రెడ్డి గారు స్వరూప అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు చిత్తూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే జీకే వేణి గారు విజయవాడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ అండ్. అలాగే ఆనంద్ గారు కువైట్ నుంచి పంపించారు, ఆంధ్రప్రదేశ్ అట కాదండి. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ చందన అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్తో గుడ్ మార్నింగ్. అండ్ అలాగే నాగార్జున గారు లక్ష్మి చెప్పేసా కదా. సో నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. మరి మన ఇండియాలో అత్యంత పొడవైన కోస్ట్ లైన్ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏంటది? మనకి బీమా పథకాలు రకరకాలు ఉంటాయి, చాలానే ఉంటాయి, బట్ మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆరోగ్య బీమా పథకాల్లో ఒకటి ఏది? తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి 0866248814కి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ హాయ్ నాన్న నుంచి సాంగ్ అయితే వినేశారు, మనమైతే ఉన్నాం హర్విలులో. అండ్ ఫైనల్గా నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకాల్లో ఒకటి ఏంటది అన్నాను. మరి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, మరి ఎవరు పంపించారు చూసేద్దాం. సో అప్పల్ రాజు గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ చందన ఒక సాంగ్ పాడండి అంటున్నారు. ఇదైతే దీన్ని నేను కామెడీగా చెప్పాను, బట్ అసలు చెప్పాల్సింది ఏంటంటే మా రూల్స్ ఒప్పుకోండి, అది అనమాట విషయం. అండ్ నెక్స్ట్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేశారు కవరింగ్ 500 మిలియన్ పీపుల్ అంటున్నారు. ఎస్, ఎవరు? కృష్ణ గారు కేరళ నుంచి. అండ్ నెక్స్ట్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. పద్మ గారు ఎల్లాపురం నుంచి. ఇది కాదండి, ఇంకోటి ఉంది, ఇంకో పథకం ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా భరత్ గారు కాదు రాజేష్ గారు హిందూపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పడని నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కుస్మ గారు అంబటి నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఫస్ట్ది కరెక్టా, ఓకే, మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీ ప్రోగ్రామ్తో చాలా విషయాలు తెలుసుకోవచ్చు అంటున్నారు, థ్యాంక్ యూ అండి. చంద్రశేఖర్ గారు విజయవాడ నుంచి అండ్ కరెక్ట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ చందన ఎలా ఉన్నారు? భాస్కర్ వస్తూ పోతూ వరుణ్ వచ్చాడు చందన, తెల్లారుజామున కూల్ కూల్ క్లైమేట్ అంటున్నారు. యాక్చువల్లీ నేను కూడా పొద్దున్న వెయిటింగ్ అనమాట సూర్య కోసం, బట్ ఎక్కడ నాకు కనబడలా. అలా అని పోనీ వరుణ్ వస్తాడా అంటే వరుణ్ కనబడలా, ఇంకా నేను మేఘ ఇద్దరం కలిసి వచ్చాం అనమాట, అది విషయం. సో మా విజయవాడ పరిస్థితి అయితే ఇది. ఇప్పుడు ఎలా ఉందో మరి తెలియదు, బయట వరుణ సూర్యన ఎవరు ఉన్నారనేది వెళ్తే కానీ తెలియదు అనమాట బయటకి. అండ్ ఫైనలీ ఆన్సర్ విషయానికి వస్తే మీ ఆన్సర్ కూడా కరెక్ట్, వేదాంతం జానకి గారు, అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా మన ఆరోగ్య యోజన అంట కాదు దమ్మోజ్ వెంకటాచారి గారు. మరింతకీ ఆన్సర్ ఏంటి అనంటే ఆయుష్మాన్ భారత్ అనమాట. సో ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య భీమా పథకం మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకం అనమాట. సో ఇది మన హర్విలు ప్రోగ్రామ్, మీరైతే చక్కగా ఎంజాయ్ చేశారు కదా. అండ్ నేను మళ్ళీ త్వరలోనే కలుస్తాను మీ అందరితో, కలిసి మంచిగా ఎంటర్టైన్ అవుతాను నేను కూడా. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3. టాటా బాయ్ బాయ్. జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతాయి కాబట్టి. ఎప్పుడు వస్తున్నాడో వరుణ్, ఎప్పుడు వెళ్తాడో అనేది మనం చెప్పలేము. నైట్ షిఫ్టా మార్నింగ్ షిఫ్టా ఇంకా తన ఇష్టం అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీతో పాటు గొడుగులు పట్టుకెళ్ళండి, రెయిన్ కోట్లు పట్టుకెళ్ళండి, అండ్ వీలైతే మీతో పాటు ఈ వర్షాన్ని మీరు ఏం చేయలేం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెడిసిన్స్ ఏమన్నా మీకు అవసరమైన ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళండి. సో అది విషయం. టాటా బాయ్ బాయ్. టాటా బాయ్ బాయ్. చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. సంజీవని కార్యక్రమంతో యోగాను అనుసంధానం చేసి రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని, ఇంటింటికి యోగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టేలా యోగాంధ్రను విజయవంతం చేయాలని సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం 824 కోట్ల రూపాయలతో విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటు హక్కును కాపాడే విషయంలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. రాష్టంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులందరికీ ప్రశస్తి యాప్ 2.0 ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పిలుపునిచ్చారు. జిల్లాలోని తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత వరం యోగా అని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రమైన రామనారాయణం వేదికగా ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ మనీషారెడ్డి సూచించారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ పరిధిలోని సీతానగరం పోలీస్ స్టేషన్ను ఆమె నిన్న సందర్శించి తనిఖీ నిర్వహించారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యూ ఆర్జే ప్రసన్న అనమాట. మరి నేనైతే సినిమా కబుర్లు చెప్పడానికి రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా మీ అందరి కోసం నేను ఇందాక మీరు వినే సాంగ్ అయితే బాంబే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను అనమాట. సో ఎందుకు ఏంటి అనేది దాని తర్వాత తెలుస్తుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వెంకటేష్ యాక్ట్ చేసిన బాబు బంగారు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. విన్ టూ స్టేడ్యూన్ టూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను అనమాట. మరి ఇంతకీ ఏంటి అంటే, మరి ఇప్పుడు వెంకటేష్ గురించి మాట్లాడుతున్నామని చెప్పి ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు కదా, మరి సాంగ్ విన్న తర్వాత ఎగ్జాక్ట్లీ అనమాట. మరి ఏంటి అంటే కనుక, విక్టరీ వెంకటేష్ ఇంకా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ఫ్యామిలీ డ్రామా మనందరికీ తెలిసిందే అనమాట, ఆదర్శ కుటుంబం అనమాట. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే కనుక, రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో రామ్ బుజ్జిగా ఒక పవర్ఫుల్ నెగటివ్ రోల్లో మెప్పించిన దివ్యేందు ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారనమాట. మరి శ్రీనిధి శెట్టి అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు, ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే, ఆల్మోస్ట్ వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు మూవీ ఎంత హిట్.

మనందరికీ తెలిసిందే. సో దాని తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత సో రాబోతున్న మూవీ అనమాట. సో ఎలా ఉండబోతోంది ఏంటి తెలియాలి అంటే దసరా వరకు కూడా మనందరం వెయిట్ చేయాల్సిందే అనమాట. సో దసరా వరకు వెయిట్ చేస్తే ఆదర్శ కుటుంబాన్ని మీ కుటుంబ సమేతంగా హ్యాపీగా థియేటర్స్లో చూసేయచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నువ్వు నాకు నచ్చావు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ కూడా ప్లే చేస్తున్నాను. ఈ టూ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ మరాట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా, ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటే మాస్ మహారాజా రవితేజ అన్నమాట. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న అండ్ అలాగే మన రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ఏంటి అంటే ఇరుముడి అన్నమాట. మరి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఆగస్ట్ 21న ఈ చిత్రం అయితే మనందరి ముందుకి అధికారికంగా రాబోతోంది అని చెప్పి ఈ చిత్ర యూనిట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే ప్రియా భవానీ శంకర్ అయితే హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే సాయి కుమార్ బేబీ నక్షత్ర కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారనమాట. మరి తండ్రి కూతుళ్ళ బంధం అనేది ఎలా ఉండబోతోంది, అసలు ఏంటి ఈ కథ, ఇరుముడి అనేది ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాతే ఒక ఇంట్రెస్టింగ్ బజ్ని అయితే క్రియేట్ చేసింది, ఎలా ఉండబోతోంది మరి అని చెప్పి మరి మనకి తెలియాలి ఇంకా అంటే కనుక ఆగస్ట్ 21 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నాకు తెలిసిన తర్వాత మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను బలాదర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. దాని తర్వాత అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనమాట. ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటో స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మాస్ యాత్ర మూవీ నుంచి సూపర్ డూపర్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఎవరి గురించి అంటే, చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ మళ్ళీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారనమాట నవీన్ వడ్డే అనమాట. మరి నవీన్ అని మనకి హీరోని తలుచుకోగానే గుర్తొచ్చే మూవీ ఏంటి అంటే అందరికీ పెళ్లి మూవీ అనమాట. మరి పెళ్లి మూవీ అయితే ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అంటే అప్పుడైతే చాలా మంచి మూవీస్లో యాక్ట్ చేశారు, సో ఇప్పుడు మళ్ళీ ఈ మూవీతో రాబోతున్నారనమాట. కమల్ తేజ నార్ల ఈ చిత్ర దర్శకుడిగా అయితే పరిచయం అవుతున్నారనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే జూన్ 19 అనమాట, అంటే రేపే ఈ మూవీ అయితే రాబోతోంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నవీన్ వడ్డే యాక్ట్ చేసిన మూవీ అనమాట పెళ్లి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఆన్ లియాన్ 101.3 విద్యుత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఈ మూవీ గురించి. అయితే నందిని రెడ్డి దర్శకత్వం వహించిన అనమాట, సమంత మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ ఏంటి అంటే మా ఇంటి బంగారం. మరి చాలా రోజుల నుంచి ఏదైతే రిలీజ్ అవ్వాలి అవ్వాలి అనుకుంటూ డేట్ అయితే పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా జూన్ 19th ఈ మూవీ కూడా రేపే థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి సమంత అయితే ఎలా చాలా రోజుల తర్వాత అంటే ఆ పోస్టర్ చూస్తూ ఇలా గన్ పట్టుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందని చెప్పాలి. మరి కంప్లీట్గా అసలు తను ఎలాంటి క్యారెక్టర్ చేసింది ఏంటి ఇవన్నీ మనకి తెలియాలి అంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. మరి ఈ మూవీలో అయితే శ్రీముఖి, శ్రీలక్ష్మి, అంజలి, సత్యరాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. సో శ్యామ్కి అయితే ఆల్ ద బెస్ట్ చెప్పేస్తున్నాను. అలాగే మీ అందరి కోసం నేను ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అలాగే ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

0: రేడియో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎల్నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్టంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. మొత్తం 824 కోట్లతో విజయవాడ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. విశాఖపట్నంలోని ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. హెల్మెట్ ధారణ, రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ మనీషారెడ్డి సూచించారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ పరిధిలోని సీతానగరం పోలీస్ స్టేషన్ను ఆమె సందర్శించి తనిఖీ నిర్వహించారు. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా క్వాంటం ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ఈరోజు ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐబీఎం సహకారంతో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

వర్ష మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:09 అయితే అయిపోబోతుంది అనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ మీకు తెలుసాలో అసలు మన కోసం కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్రం ఏం చేస్తోంది అంటే గనక కొన్ని విషయాలు అయితే చెప్తాను. సో ఏంటి అంటే గనక రాష్ట్రంలో చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ పథకం కింద April 1st నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఉచిత విద్యుత్ పథకం కింద నెలకి చేనేత మగ్గాలకి 200 యూనిట్స్, అలాగే పవర్ లూమ్లకి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందజేస్తోందన్నమాట. అలాగే ఈ పథకం అమలుతో రాష్ట్ర వ్యాప్తంగా 100,000 కుటుంబాలకి ప్రయోజనం అందుతుందన్నమాట. ఇందులో 93,000 చేనేత కుటుంబాలు ఉండగా 11,488 పవర్ లూమ్ కుటుంబాలు ఉన్నాయన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం దీనికోసం బడ్జెట్ ఎంత కేటాయించింది, ఇంకా అసలు దీనికి సంబంధించి చర్యలు ఏం తీసుకుంటున్నారు, సో ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం, మరి ఇందాక నుంచి నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇన్నిసార్లు ఈ పదం విన్న తర్వాత ఆ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయాలనిపించిందనమాట. సో ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ పథకం గురించి ఇందాకే చెప్పాను. 93,000 చేనేత కుటుంబాలు ఉండగా 11,488 పవర్లూమ్ కుటుంబాలు ఉన్నాయని చెప్పాను కదా. మరి ఈ పథకం కింద ప్రభుత్వం అయితే 150 కోట్లు అనమాట, 150 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు పెట్టబోతుందన్నమాట. అలాగే చేనేతలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో పలు పథకాలకి నిధులను కూడా కేటాయించడం జరిగిందనమాట. అవేంటి అంటే, విశాఖపట్నంలో యూనిట్ మాల్ దీనికి సంబంధించి ఏంటి అంటే 86 కోట్ల రూపాయలు, అలాగే థ్రిఫ్ట్ ఫండ్కి 5 కోట్ల రూపాయలు అనమాట కేటాయించిందనమాట. అలాగే దీని ద్వారా ఏంటి అంటే కనుక 5,386 మంది చేనేతలకి ప్రయోజనాలు అయితే సమకూరే అవకాశం ఉందన్నమాట. అలాగే వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అంటే IIHT అనమాట, దీని ఏర్పాటుకైతే 1.26 కోట్ల రూపాయలు, ముడి సరుకు కొనుగోలుదారికి 6,265 మందికి నిధులు సమకూర్చేందుకు 20 లక్షలు అయితే అందించడం జరిగిందనమాట. సో మొత్తంగా అసలు వీటన్నిటి కోసం ప్రభుత్వం 115.53 కోట్లు అయితే అందజేసిందనమాట. సో ఇంకా ఎలాంటి పథకాలు కేటాయించారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ మాట్లాడుకుందాం మీకు తెలిసిన ప్రోగ్రాంలో అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా ఫ్రమ్ ద మూవీ మంచి రోజులు వచ్చాయన్నమాట. సో మనందరికీ కూడా తొందరలోనే ప్రతిరోజు మంచి రోజుని అనుకుందాం, అలాగే మంచి రోజులు రావాలి అని చెప్పి కోరుకుంటూ మంచి రోజుల మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అలాగే దానికోసం కేటాయించిన బడ్జెట్ ఏంటి అని చెప్పే దాని గురించి. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలు శ్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు కదా, ఈ విషయం మనందరికీ తెలుసు. మరి ఈ పథకం కోసం ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో 1420 కోట్లు అయితే కేటాయించిందనమాట. అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 4000 కోట్లు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 27719 కోట్లు అయితే కేటాయించిందనమాట. సో ఇవి వివిధ పథకాల కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు, బడ్జెట్, అలాగే చేనేత కార్మికుల కోసం

ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది, అలాగే విద్యుత్ పథకం, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంద్ర మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, అది వినేసేయండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ అయితే చెప్పేస్తానమాట. మరి అది ఏంటో తెలియాలి అంటే మళ్ళీ నేను ఆ టాపిక్ చెప్పేంత వరకు ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. వార్తలు వివరంగా. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణలు వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

0: 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్టపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21న జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణయుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్దికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్దరణ, 11 గిరిజన స్వాతంత్ర సమరయోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు. ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉన్న వివిధ కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं. सारी की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है. पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे.
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజోరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ను తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ది, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని, ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవియా స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటే ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రి మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణను కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా

పి విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలుస్తుందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈ రోజు డే స్పెషాలిటీ గురించి. ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక జాతీయ విహారయాత్ర దినోత్సవం అనమాట. నేషనల్ డే క్యాలెండర్ రిజిస్టర్ మొదటి జాతీయ విహార దినోత్సవాన్ని జూన్ 18, 2021 ప్రకటించారనమాట. అంటే 2021 అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా జూన్ 18 మనందరం కూడా జాతీయ విహారయాత్ర దినోత్సవాన్ని అయితే జరుపుకుంటున్నాం అనమాట. మరి అసలు ఏంటి దీని హిస్టరీ అయితే చెప్పేసా, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అనే దాని గురించి, మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మరి ఖచ్చితంగా ఈ రోజు మనం ఏం చేయాలి అనేది కన్ఫర్మ్ గా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీ అందరి కోసం జయం మందిరా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఒక మంచి టూర్ కి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎలాగో ఈ రోజు జాతీయ విహారయాత్ర దినోత్సవం కాబట్టి ఈ సాంగ్ వింటూ మీకు ఇష్టమైన డెస్టినేషన్ ని అలా ఊహించుకుంటూ ఉండండి వెళ్తున్నట్టు. సో ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తోంది, స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట, జాతీయ విహారయాత్ర దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే చెప్పేసి ఆ హిస్టరీ ఏంటి అనేది. మరి ఈ రోజు మనం ఏం చేయాలి అంటే, అసలు మనందరికీ, మనలో ఎవరో ఒకళ్ళకి కాదు యాక్చువల్లీ అందరికీ అనమాట, ఖచ్చితంగా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అయితే ఉండే ఉంటుంది కదా. లేకుండా ఎలా ఉంటుంది, ప్రపంచం ఇంత పెద్దదైనప్పుడు మనం కొన్ని ప్లేస్లు అయినా చూడాలి కదా. కాలమేమో అసలు ఆగనే ఆగదు, ముందుకెలా వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి కాలంతో పాటు మనం పరిగెత్తాలి. అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలు, ఇలాంటి డేలు వచ్చినప్పుడైనా కనీసం నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళాలి అంటే ఇప్పటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేవి ఆలోచించాలన్నమాట. సో ఇలాంటి ప్లాన్లు అంటే మీకు కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనేది ఉంటే కనుక ఒక ప్లాన్ అయితే వేసుకోండి. అలాగే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అనుకునే ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా, సో అవన్నీ చూడాలి అనుకున్నవి చూసేసేయండి అనమాట. అలాగే ఈరోజు మీ జ్ఞాపకాలని గుర్తు చేస్తే ఏ ప్లేస్ అయినా సందర్శించవచ్చు. అంటే మేము చాలా బిజీగా ఉన్నాం, అసలు మేము ప్రపంచంలో అంతంత దూరాలు వెళ్ళలేం, అంటే పరిస్థితులు, కొన్ని కొన్ని కారణాలు ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకొక ఊళ్ళో ఉన్నప్పుడు, మన నేటివ్ ప్లేస్ ఇంకోటి అయినప్పుడు అక్కడ మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లేదంటే మనకి కొన్ని జ్ఞాపకాలు, సో ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో వాటిని చూడొచ్చు. మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది, అంటే ప్లేస్ అనమాట, ఇక్కడికి నేను వెళ్తే మీరు చిన్నప్పుడు ఆడుకున్న పార్క్ కానివ్వండి, ఇంకొకటి, సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా. సో ఇలా టైం ఫైన్ చేసుకొని వెళ్ళి చూడొచ్చు అనమాట. అలాగే మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి మనందరికీ కూడా కాస్త విశ్రాంతి, విరామం ఇవన్నీ కూడా అవసరం అవుతాయి అనమాట. మరి రీఫ్రెష్ అవ్వాలి కదా. ఎప్పుడు ఉరుకులు వరుకులు జీవితంలో చాలా టెన్షన్స్ ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, మరి అవన్నిటి నుంచి బయటపడాలి అంటే మన కోసం మనం కొంచెం టైం కేటాయించుకోవాలి. అలాగే అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలన్నమాట. మరి రోజువారీ జీవితంలో ఒత్తిళ్ళని, సవాళ్ళని ఎదుర్కొనాలి అంటే మన పనుల నుంచి దూరంగా మనం అప్పుడప్పుడు ఇలాంటి విహారయాత్రలు అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో కొంతమందికి స్పిరిచువల్గా టెంపుల్స్కి వెళ్ళడం అంటే

అలా ఇష్టం ఉంటుంది కొంతమందికి. సో అంటే వాటర్ ఫాల్స్ అంటే ఇష్టం ఉంటుంది, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీకు నచ్చిన ప్లేస్కి అయితే మీ ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకోండి. సో కొన్ని కొన్ని ప్లేసెస్కి ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది కాబట్టి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఒక ఎనర్జీ అయితే వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా పనులు చేస్తూ విసుగ్గా అనిపించినప్పుడు ఇలా రిఫ్రెష్ అయ్యి చక్కగా ఒక మంచి ప్లేస్ చూస్తే ఇంకా ఉత్సాహంగా, అంటే ఆల్రెడీ మనకున్న ఉత్సాహం డబుల్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనం మన పనులని ఉత్సాహంగా ఉల్లాసంగా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇష్టమైన వాళ్లతో సమయం గడపడం వల్ల ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. మరి అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి. అలాగే ఒకటి లేదా రెండు చిన్న చిన్న సాహస యాత్రలు అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని ఎవరినైనా కలవాలి అన్న, మీకు ఎవరినైనా చూడాలి అని అనిపించినా కూడా సో వాళ్ళని కూడా మీరు హ్యాపీగా ఆహ్వానించవచ్చు అనమాట. అలాగే గత సాహసాలని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏవో ఒక సాహసాలు అయితే చేసే ఉంటారు కదా, మరి వాటన్నింటినీ ఈరోజు హ్యాష్టాగ్ నేషనల్ వన గెటవేడే లేదంటే జాతీయ విహారయాత్ర దినోత్సవం అని చెప్పి మీ జ్ఞాపకాలని, మీ మెమోరీస్ని మీ స్నేహితులతో, సన్నిహితులతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితో పంచుకోవచ్చు అనమాట. సో ఇలా ఏంటి అంటే మనం కొత్త ప్రదేశాలు అన్వేషిస్తున్నప్పుడు మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలాగే ప్రయాణం అనేది కొత్త ఆహారాన్ని రుచి చూడటం, అలాగే కొత్త స్నేహితుల్ని ఇలాంటివన్నీ అంటే కొత్త స్నేహితులతో మాట్లాడటం, అక్కడ వ్యక్తుల్ని పలకరించడం, ఇలాంటి అనుభవాలన్నింటినీ కూడా మనకి అందించాలి అంటే గనక మనం నేర్చుకోవాలి, కలవాలి, చాలా తెలుసుకోవాలి, చాలా నేర్చుకోవాలి, చాలా జ్ఞాపకాలు మనకి కావాలి అంటే ఖచ్చితంగా విహారయాత్ర అయితే ప్లాన్ చేసుకోవాల్సింది అనమాట. మరి ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళైతే ఖచ్చితంగా ఈరోజు ప్లాన్ చేసేసుకోండి. నెక్స్ట్ జూన్ 18 కల్లా మీరందరూ బోల్డ్ అని జ్ఞాపకాలు, మెమోరీస్ అందరితో షేర్ చేసుకొని ఇంకొకళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది మరి ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జాను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అండ్ ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీ ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం

0: కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్టంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్ఏలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక ముఖ్య లక్ష్యం. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వినించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ ధీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడు ధీరాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే భారతదేశంలో మహిళా సాధికారిత పథకాలు అనేవి మహిళలందరికీ కూడా ప్రయోజనాలు అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏంటి అనేవి ఇవాళ ఇప్పుడు ధీరాలో అయితే తెలుసుకుందాం అన్నమాట. అత్యంత ప్రజాదరణ పొందిన బేటీ బచావో బేటీ పడావో మీరు అందరూ వినే ఉంటారు ఎప్పటి నుంచో. మరి ఈ మిషన్లో భాగంగా ఎస్ఎస్వై అన్నమాట, అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ పథకం గురించి, 15 సంవత్సరాల కాలానికి సంబంధించిందనమాట. అంటే మీరు 15 సంవత్సరాల వరకు ఈ పథకం కింద అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు, గరిష్టంగా సంవత్సరానికి 150,000 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకా అంటే ఈ పథకం కింద సేవ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అవి అంటే ఆడపిల్లల పై చదువులు, వాళ్ళ వివాహం ఇలాంటి వాటన్నిటికీ కూడా ఉపయోగించవచ్చు అనమాట. అండ్ అలాగే పన్నురహిత వడ్డీ కూడా వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మనం సంవత్సరానికి 150,000 రూపాయలు అయితే దాచుకోవచ్చు అనమాట, ఎక్కడ ఒక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద. సో ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి మరి వాళ్ళకి సంబంధించిన అన్ని ఖర్చులు చాలా ఉంటాయి కాబట్టి సో ఎస్ఎస్వై అనమాట, అంటే సుకన్య సమృద్ధి యోజన. ఈ పథకం అనేది వాళ్ళందరికీ కూడా చాలా రకాలుగా బెనిఫిట్ అనే చెప్పాలి. మరి ఇంకా ఏంటి అంటే కనుక మిషన్ ఇంద్రధనుష్ అనమాట. ఈ అంటే ఈ మాటలన్నీ మీరు వింటారు బట్ ఏంటి అనేది మనం కొంచెం ఇలా మాట్లాడుకుంటే ఎప్పుడైనా తెలుస్తుంది. మరి ఏంటి ఈ పథకం అంటే ఏంటి అంటే భారతదేశంలో మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం పట్టిన ఒక ప్రతిష్టాత్మక పథకమే మిషన్ ఇంద్రధనుష్ అనమాట. మరి ఈ పథకం కింద ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకి ఇంకా పిల్లలకి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రోగ నిరోధక టీకాలు అయితే అందిస్తుంది అనమాట. మరి మీ అందరికీ తెలుసు టీకాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేవి. పిల్లలు పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా వాళ్ళకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా టీకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయనే చెప్పాలి. మరి అలాంటి టీకాలన్నీ కూడా ఈ పథకం కింద పిల్లలకి ఉచితంగా కూడా అందించడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటి అంటే మిషన్ ఇంద్రధనుష్ అనమాట. మరి ఇంకా ఏంటి ఎలాంటి పథకాలు మహిళలకి ప్రయోజనాలు చేకూర్చేలాగా తీసుకొచ్చింది భారత ప్రభుత్వం అనేది ఇవాళ ధీరాలో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఎగ్నమ్ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి భారత ప్రభుత్వం చేపట్టిన మహిళా సాధికారతకి సంబంధించిన పథకాలు ఏంటి అనే దాని గురించి మరి ఇందాకే చెప్పా, మిషన్ ఇంద్రధనుష్ గురించి మాట్లాడుకుందాం. అలాగే బేటీ బచావో బేటీ పడావో ఈ మిషన్ లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి చెప్పాను. అలాగే గ్రామీణ మహిళలకి డిజిటల్ ఉపాధి, ఇంకా ఆర్థికంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సో వాళ్లకంటూ కొంత ఆదాయం రావడం కోసం కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీది దీదిక దుకాణ్ పథకం అమల్లోకి అయితే తీసుకొచ్చిందనమాట. యూనిసెఫ్ అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేసి దేశ వ్యాప్తంగా 7,000 బ్లాకుల్లో 35 లక్షల మంది లఖ్పతి దీదీల్ని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో ఈ దీది దీదిక కంప్యూటర్ దీది దీదిక దుకాణ్ పథకం అమల్లోకి తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి సంకల్పం మంచిదైనప్పుడు ఖచ్చితంగా ఈ పథకం అన్ని కూడా అంటే ఎవరికైతే నిజంగా ప్రయోజనాలు చేకూరాలో వాళ్ళందరికీ అందేలాగా ఉంటే గనక అందేలాగా చేయగలిగితే సో ఇంకా చాలా బాగుంటుందన్నమాట. అప్పుడు ఉపాధి అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా ఉంటుంది. అలాగే దేశ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యం కేంద్ర ప్రభుత్వం మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హ్యూమన్ పాపిల్లోమా అనమాట ఈ వైరస్ అంటే హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 28 ఫిబ్రవరి రాజస్థాన్ లోని అజ్మీర్ లో ప్రారంభించారనమాట. అంటే మహిళలకి ఇప్పుడు అనేక రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, సో గర్భాశయ క్యాన్సర్, ముఖద్వార క్యాన్సర్ తో పాటు ఇంకా నివారించదగ్గ అనేక రకాల క్యాన్సర్లని అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనమాట. మరి 14 సంవత్సరాల వయసున్న ఆడపిల్లల దగ్గర నుంచి మహిళలందరూ కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల సో మనకైతే ఇలాంటివి రాకుండా ఉండాలి, ఇలాంటి ప్రమాదాలు ముందే అరికట్టొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం అయితే జరుగుతోంది. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇలాంటివి చాలా చాలా మనందరి కోసం ముఖ్యంగా మహిళల కోసం తీసుకురావడం జరుగుతోందనమాట. సో అవన్నీ మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ప్రసన్న వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకోసం నేను ఇంకా చాలా మంచి విషయాలు అయితే చెప్తా. మరి ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో అయితే మీ అందరి కోసం ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరా ప్రోగ్రామ్ లో ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో కలుసుకుందాం అనమాట. మరి ఆ టాపిక్ ఏంటో తెలియాలి అంటే మీరు మాత్రం వింటూనే ఉండండి 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్టంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు

0: విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాము అని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ది చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈ రోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్లీ అటువంటి పరిస్థితులు జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
0: చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిప్రోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట స్థాయి పురస్కారాలను 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ది అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్దికి పునాదులుగా మలచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీకు తెలుసా, భారత్ లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
3: అలాగే ఇప్పుడు ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారన్నమాట, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని బీడి, లైమ్ స్టోన్, డోలమైట్, ఐరన్, మాంగనీస్ గనులు, క్రోమ్, మైకామన్ కార్మికులు, సినీ కార్మికులు, పిల్లలు 2026-2027 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీలు 1 నుంచి 10వ తరగతి చదివిన వారు 31/8/2026 లోపుగా, అలాగే 11 నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారన్నమాట 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఆర్ కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.government.in/application/form/login అనే వెబ్సైట్ లో చూడవచ్చు. లేదంటే ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు అన్నమాట.

మనమున్నాం దీరా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మనం మాట్లాడుకోబోతున్న ఇంకొక టాపిక్ ఏంటి ఇవాళ దీరా ప్రోగ్రామ్ లో అంటే, పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి అనేది అనమాట. ఇంట్లో వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంత

గందరగోళంగా ఉంటుందన్నమాట. చూడడానికి ఇల్లు చక్కగా పొందిగ్గా ఉంటే దానిలో నివసించే వాళ్ళు అంటే మనందరం ఉండేవాళ్ళు కూడా మానసిక పరిస్థితి కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మరి ఇంట్లో పొందిగ్గా సామాన్లు ఎలా అమర్చుకోవాలి అనేది ఇవాల్టి తీరాలో తెలుసుకుందాం. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, సో ఇంటిని చూడు ఇల్లాలని చూడు అనేది, అంటే ఇంటిని చూస్తే ఇంటి ఇల్లాలని చూస్తే ఇల్లు తెలిసిపోతుంది. సో ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. అంటే మ్యాక్సిమం మనకి ఇప్పుడు టైం ఉండట్లేదు కాబట్టి మన అమ్మలు అమ్మమ్మలు అయితే సర్దిన వాళ్ళు సర్దినట్టు చెమ్మిన వాళ్ళు చెమ్మినట్టే ఉండేవాళ్ళు అనమాట. బట్ ఎనీవే అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంటిని ఇలా పొందిగ్గా సర్దుకోవడం వల్ల మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, అలాగే మన బుర్ర గందరగోళం ఉండకుండా గందరగోళంగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మరి వీటికోసమైనా మన ఇంటిని మనం శుభ్రంగా అయితే ఉంచుకోవాలి. మరి ఎలా పొందిగ్గా అమర్చుకోవాలి అనేది తెలియాలి అంటే ఏం చేయాలి, ఇవాళ ధీరా అయితే వినాల్సిందే అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ. ఇప్పుడు నేను మీకోసం వెన్నెల కురిపించబోతున్నాను అనమాట. ముద్దల కొడుకు మూవీ నుంచి సాంగ్ ప్లే చేసి వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనము నామ్ దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి, ఇంట్లో వస్తువులు ఎంత చిందరవందరగా ఉంటే మన ఆలోచన విధానం కూడా అంతే గందరగోళంగా ఉంటుంది, మరి అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. సో స్టోరేజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మనకి చాలా తక్కువ స్పేస్లోనే వచ్చేస్తున్నాయి కాబట్టి, మరి ఎక్కువ ఫర్నిచర్ని స్టోరేజ్ యూనిట్గా కూడా వాడుకుంటే మంచిదన్నమాట. అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో ఫర్నిచర్ అయితే సోఫాలు కానివ్వండి లేదంటే మనకి ఇష్టమైన కార్డ్స్ కానివ్వండి చాలా డిజైన్స్లో చేయించుకుంటున్నాం కదా, సో వాటికే స్టోరేజ్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిలో స్పేస్ ఉంటుంది కాబట్టి వాటి లోపలే సామాన్లు కూడా సర్దేసుకుంటే ఇంకా చుట్టుపక్కల ఇలా పెట్టకుండా సో ఇంపార్టెంట్వన్నీ అలా కనిపిస్తాయి, అట్ ద సేమ్ టైం మనకి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్పేస్ కూడా సరిపోతుందన్నమాట. అలాగే చాలామంది ఇందాక నేను అన్నట్టే చాలా డిజైన్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన మోడల్లో మంచాలు అయితే చేయించుకుంటూ ఉంటారు కదా, మరి ఒకవేళ ఆ మంచాల్లో సామాన్లు సర్దుకోవడానికి ఎలాంటి స్టోరేజ్ కనుక లేకపోతే బాక్సుల్లో సామాన్లను సర్ది మంచం కిందకి తోసేయడం మంచిది అనమాట. మరి అవకాశం ఉన్నంత వరకు మనం ఇల్లు నీట్గా సర్దుకోవాలి కదా, దీనివల్ల ఏంటి అంటే సామాన్లు పాడగవు, అలాగే పాడైపోకుండా ఉండే అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా కలిసి వస్తుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ స్పేస్ అప్పుడప్పుడు, అంటే మనం ఏదైతే మంచం కింద బాక్సెస్లో అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, అప్పుడప్పుడు తీస్తూ మంచం కింద కూడా శుభ్రం చేస్తూ ఉంటే ఏంటి అంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. సో ఎలుకలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అవి కొట్టేసాయా, లేదంటే మనవి అలాగే ఉన్నాయా, సో మనం చూసుకోవాలి కదా. బట్ ఏంటి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్పేస్ ఉంటుంది, అలాగే మనకి ఇంకేంటి అంటే మనం ఎక్కువగా సామాన్లు కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఇంకా ఏం చేయాలి పొందికైన ఇంటి కోసం అనేది ఇవాళ తీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ యువసేన అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్రమ్ House music on my mind.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంటే
1: చెప్పనా.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా పొందికైన ఇంటి కోసం మనం ఏం చేయాలి అనే దాని గురించి. ఇందాకే చాలా చెప్పా, మరి ఇంకా మనం ఏం చేయాలి అంటే కనుక, సో మనకి కిచెన్ లో అప్పుడప్పుడు సింకుల కింద కూడా కొంచెం ప్లేస్ అనేది ఉంటుంది కదా, జనరల్ గా మనం దాన్ని వదిలేస్తాం. బట్ అక్కడ కూడా ఏంటి అంటే కొన్ని అంటే అలమర్లు లాంటివి ఇలాంటివి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే అరలు అమర్చుకోవడం వల్ల ఎక్కువగా మనకి వస్తువుల్ని అమర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి వస్తువుల్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉన్నా, అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్పా, సింకుల దగ్గర కింద ప్లేస్ ఉంటుంది, అలాగే బాత్రూమ్స్ లో ఎక్కువ వస్తువులు పెట్టుకోవాలంటే గోడలకి కూడా అరలు అమర్చుకుంటే మంచిదన్నమాట. అప్పుడు మనం ఎక్కువ వస్తువుల్ని సులభంగా అమర్చుకోవచ్చు, దీనివల్ల మనకి స్పేస్ కూడా ఉంటుంది, అలాగే స్టోరేజ్ కూడా ఎక్కువగా మనం దానిలో అంటే స్టోరేజ్ కూడా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా సందర్భాల్లో ఇంట్లో అనేక ప్రాంతాలని మనం వాడకుండా ఉంటూ ఉంటాం కదా, ఇందాక నేను చెప్పినట్టే సింకుల కింద ప్రాంతాలు ఉంటాయి, అలాగే కొన్ని మెట్ల కింద. అంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఇప్పుడు అసలు ఎక్కడ కూడా స్పేస్ అనేది కొంచెం కూడా వదలట్లేదు అనమాట, ఇప్పుడు కట్టిన ఇళ్ళకైతే కనుక. సో ఏదైనా సరే ఇలాంటి ప్లేసులు ఒకవేళ ఖాళీ ఉంటే కనుక అక్కడ కూడా మనం బాక్స్లను చేయించుకుంటే వాటిల్లో కూడా వస్తువులను పెట్టేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఫర్నిచర్ ఎలాగో, ఇప్పుడు ఫర్నిచర్ కూడా చాలా ట్రెండింగ్ గా స్టోరేజ్ తో పాటు వస్తుంది కాబట్టి ఫర్నిచర్ లో స్టోరేజ్ ఏదైతే స్టోరేజ్ బాక్సులు ఉన్నాయో వాటిలో మనం సామాన్లు సర్దుకోవచ్చు. అలాగే ఇంకా ఇలా ఇందాక నేను చెప్పినట్టు ఖాళీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాటిని వదిలేయకుండా, సో వాటిని అరలు అమర్చుకుంటే అక్కడ కూడా అంటే వంటింట్లో అమర్చుకోవాల్సినవి వంటింట్లో అలా అనమాట, అప్పుడు మనకి స్పేస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సామాన్లు సర్దుకోవడానికి ప్లేస్ లేదు ఇలాంటివన్నీ అనుకోకుండా ఉంటాం. అండ్ చూడటానికి కూడా ఇల్లు పొందిగ్గా నీట్గా ఉంటుంది అనమాట. మరి పొందిగ్గా ఇల్లు అమర్చుకోవడం ఎలా అనేది అయితే ఇలాగే అనమాట. మరి వాటి దీరా అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మిస్టర్ ఎర్రబాబు అనమాట ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి అయితే నేను సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో హాయ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతీయ ఫం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండడీ ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే ప్రసన్నాన్ని పలకరిస్తూ మెసేజ్లు అయితే పంపించారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి, చిత్రాల గ్రామం నుంచి దమ్ముజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. అలాగే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారనమాట లక్ష్మీ, సత్యనారాయణ్, భాను వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే గనక నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్పి మెసేజ్ చేశారు. అలాగే కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి, అలాగే ఆర్జీలందరికీ కూడా నమస్కారాలు అంటున్నారు, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఎవరు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామల, ఇంకా చాలామంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు. అండ్ కడప నుంచి ఎవరు, మానస్ కుమార్, శ్రీలతాదేవి వీళ్ళందరూ అనమాట, థ్యాంక్ యూ. అండ్ అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న హాయ్ అంటున్నారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఎవరు అంటే కాజా నుండి టీవీ సుబ్బారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అలాగే క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపిస్తున్నారు. అలాగే అప్పలరాజ్ గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట, హాయ్ ప్రసన్న గారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ అయితే పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాజు, శ్రీవాస్ వీళ్ళందరూ కోనాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ పంపించారనమాట. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్లు అయితే పంపించేశారు. సో ఇప్పుడైతే నాకు అర్థమైంది ఏంటి అంటే, మరి మీ అందరు కూడా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇవాళ సండడే సండడీలో చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడిగేయాలనుకుంటున్నాను అనమాట. సో నాకు తెలిసి నేను ఇలా అడగగానే మీరు అలా ఆన్సర్ అయితే చేసేస్తారు. సరే ఇంకా క్వశ్చన్ అడుగు అని చెప్పి మీరు అలా అనుకుంటూ ఉంటారు, నేను కూడా ఇంకా లేట్ చేయకుండా అడిగేస్తున్నా. వైజయంతి మాల, శివాజీ, భారతి మొదలగు

వారు ఏ నాట్య కళలో ప్రఖ్యాతి గాంచారు? ఇది అన్నమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం దొరసాని మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 1.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక శుభ మధ్యాహ్నం ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ దైనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేశారనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అలాగే క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్. అలాగే హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కోట శ్రీమన్నారాయణమూర్తి, కోట సుజాత వీళ్ళందరూ భవానీపురం విజయవాడ నుంచి మెసేజ్ చేశారనమాట, రాంగ్ ఆన్సరే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అక్కరపాక నుంచి రమా వేణు వీళ్ళందరూ అనమాట క్వశ్చన్ వినలేదు అంటున్నారు అనమాట. సరే ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే వైజయంతి మాల శివాజీ భారతి మొదలగు వారు ఏ నాట్య కళలో ప్రఖ్యాతిగాంచారు అని చెప్పి అడగడం అయితే జరిగిందనమాట. సో అది భరతనాట్యంలోనే ఒక పార్ట్, సో దానికి కూడా ఒక పేరు అనేది ఉంది, అదేంటి అని చెప్పి అడిగా ఒకళ్ళు పంపించారు. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. సో ఆలోచించిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే కనుక మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడైతే ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురుహరి యశోద వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి వైవి రావు జయలక్ష్మి గారు మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మానస్ కుమార్, శ్రీలతాదేవి వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామ కార్తిక్ వీళ్ళందరూ అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించేశారు. ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి? చిలుక నారాయణ అనసూయమ్మ వీళ్ళందరూ కూడా అనమాట నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు పెడ నుంచి. మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్టే అనమాట. అలాగే నమస్తే ఆర్జే ప్రసన్న మేడం అంటూ మీ ప్రశ్నకి జవాబు అని చెప్పి రాంగ్ ఆన్సరే పంపించేశారు ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అండ్ అలాగే సాయి ప్రసాద్ మంగళగిరి నుంచి అనమాట, రాంగ్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. అలాగే మరదని రాంగ్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ అలాగే దేవనూరు మజ్రా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు రాంగ్ ఆన్సరే పంపించేశారు. అలాగే మంగళగిరి నుంచి దామల చిన్నమస్తన్రావు గారు, దామల పెద్దమస్తన్రావు గారు నమస్తే అండి అంటూ రాంగ్ ఆన్సరే పంపించేశారు. అలాగే హాయ్ అండి, నమస్తే మేడం, సండే సండేకి స్వాగతం అంటూ జాఫర్ విశాల్ మీ అందరి కోసం అని చెప్పి ఓకే ఓకే ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆ టైం అయితే వచ్చేసింది అంటున్నారనమాట. ఇంకా ఎవరు మెసేజ్ చేశారు అంటే కనుక మలాన్ బి కర్నూలు నుంచి, బాలాజీ నగర్ నుంచి రాంగ్ ఆన్సరే పంపించేశారు. సో ఇంతకీ అసలు ఆన్సర్ ఏంటి అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేశారు. అలాగే కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కూడా రాంగ్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోణాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామలా అనమాట. అండ్ అలాగే కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి మీరు నెక్స్ట్ క్వశ్చన్కి అయితే రెడీగా ఉండండి. ఆల్మోస్ట్ అందరి ఆన్సర్స్ అయితే చదివేశాను. మహమ్మద్ ఇనాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా అక్కరపాక నుండి రమ అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం దగ్గర నుంచి రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. అలాగే విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ మహమ్మద్ దైనియాతుల్లా కాదు కాదు మహమ్మద్ జైనుద్దీన్ గారు, అలాగే స్నేహవాను జైను

కొంతమంది తెలుసుకొని పంపించిన వాళ్ళు ఇంకొంతమంది, సో వీళ్ళందరూ ఉన్నారు. తెలియని వాళ్ళు క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, మరి క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కనుక. సో మీ అందరూ పంపించింది అనమాట. దానిలోనే ఏంటి అంటే మోహిని అట్టం అనమాట, మీరు పంపించారు కదా. సో మోహిని అట్టం ఇస్ ద రైట్ ఆన్సర్ ఇందాక అడిగిన క్వశ్చన్కి. అండ్ ఇంకా నేను అలా చెప్పకపోతున్న ముందే పంపించేశారు యాక్చువల్గా. సో మీ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించినట్టే కన్సిడర్ చేయొచ్చు అనమాట. కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చిలుక నారాయణ ఆన్సర్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ కామర్తి ఓకే గణేష్ నేను చెప్పిన తర్వాత ఇప్పుడు విన్నామని అనుకుంటున్నా, కోణాపూర్ నుంచి మెసేజ్ చేశారు. అలాగే పాలంపోలయ్య ఆలగడ్డ నంజల్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో వినేశారు కాబట్టి నేనైతే ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ పౌర్ణమి అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేసేయండి, దాని తర్వాత ఖచ్చితంగా మీ అందరి కోసం ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తా. అదైతే మాత్రం అస్సలు డౌటే లేదు, చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు నేను ఇంకేం చెప్పాలనుకోవట్లా, ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు చెప్తా. మరి ఇప్పుడు మాత్రం మీ అందరి కోసం పౌర్ణమి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారో నాకు తెలుసు. అండ్ అలాగే చాలా ఈజీ క్వశ్చన్ అని చెప్పాను కదా, మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ చిత్రం ఏది? సో మీ అందరి కోసం నేను ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను, అడగకుండానే అడుగుతున్నా మీ అందరి కోసం, అంటే అంత నమ్మకం అనమాట మీరు చాలా తొందరగా గెస్ చేసి పంపించేస్తారని. పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ హీరో వెంకటేష్ చిత్రం ఏది అనేదే క్వశ్చన్ అనమాట. కొంచెం ఆలోచించండి. మరి ఆలోచించిన తర్వాత ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి అయితే మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను

ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే, ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మెమొరీస్ని అలా అంటే ఒక 10-20 సంవత్సరాలు అలా బ్యాక్ వెళ్ళిపోతారు. ఇంతకీ అసలు ఆ సాంగ్ వింటే నిజంగానే షాక్ అయిపోతారు, అండ్ మూవీ కూడా షాకే అనమాట. సో షాక్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 2 101.3 విత్ భారతీయ ఫ్యామ్. క్వశ్చన్ అయితే గుర్తుంది కదా, సో ఆ క్వశ్చన్ మాత్రం మర్చిపోకండి, ఆన్సర్ ఆలోచిస్తూ ఉండండి, అండ్ ఈ సాంగ్ కూడా వినండి. అంటే మెమోరీస్లోకి వెళ్ళిపోతారని చెప్పాను కదా, మళ్ళీ 10 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు క్వశ్చన్ గుర్తుంటుంది కదా, అందుకని ఇంకొకసారి రిమైండ్ చేశాను అనమాట. ఎనీవేస్, ఈ సాంగ్ వింటూ ఆన్సర్ కూడా ఆలోచిస్తూ ఆ తర్వాత మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

0: I swear to God.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమాపేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగర్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్ పారిశ్రామిక పౌల్టీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. రాష్టంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ బీఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన తాగునీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగం సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులు కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి చేనేత రంగం రాష్ట సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గారెడ్డి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గారెడ్డిలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్బంగా స్థానిక ప్రజలతో సమావేశమైన ఆయన తాగునీరు పారిశుద్ధ్యం రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మనసు పలికే మౌన రాగం ఈ మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారనమాట. యాక్చువల్ గా తొలి ప్రేమ అని పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ తొలి ప్రేమ అయితే కాదు, నేను ముందే చెప్పేస్తున్నాను. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ చిత్రానికి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే వెంకటేష్ చిత్రం ఏది అని చెప్పి అడిగానమాట. మీరు పవన్ కళ్యాణ్ పంపించారు, అందుకే క్వశ్చన్ ని క్లారిటీగా వింటే ఆన్సర్ కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. ఎనీవేస్, ఇప్పుడైతే క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. మరి ఈ క్వశ్చన్ కి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండమని చెప్పా. అండ్ చాలా మంది నిజంగా చాలా మెసేజ్లు అయితే పంపించేశారు అనమాట. సో చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక తిరుపతి నుంచి అనమాట. ఇప్పుడే ట్యూన్ చేసా అంటున్నారు, ఎవరు, దేవసేన అనమాట. మరి క్వశ్చన్ కూడా విన్నారని అనుకుంటున్నా. అలాగే గాయత్రి ఫ్రమ్ చింతలపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు అనమాట, ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్, భోజనం చేశాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఆలోచించి పంపించేశారనమాట. అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావు గారు పెడర నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే కొల్లిపర్ నుంచి మౌలాలి, ఓకే మీరు అనుకుంటున్నా అన్నారు, మరి అది కరెక్టా కాదా అనేది తెలియాలి అంటే లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ ఇంకా మై ఆన్సర్ ఈజ్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు దారిపునేని సాయి కృష్ణ. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి అనమాట. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా తేజేశ్వరి, శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే గనక ఎక్కడి నుంచి, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు అనమాట. మీరు పంపిన వాటిల్లో ఒకటి కరెక్ట్, అదేంటో తెలియాలి అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ అలాగే అనంతనాగ్, త్రివేణి, నిఖిల్ వీళ్ళందరూ ముద్దునూరు కడప జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు పంపించిన వాటిల్లో ఒకటే కరెక్ట్ అనమాట. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా మలాన్ బి కర్నూలు నుంచి, బాలాజీనగర్ నుంచి పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా రేడియో మిత్రులకి శుభదినం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక కోటా శ్రీమన్నారాయణమూర్తి గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భవానీపురం విజయవాడ నుంచి అనమాట. అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కుమ్మరి వీధి నుంచి, రాజోలి గ్రామం నుంచి బాసోది ఈరన్న అనమాట. అండ్ ఇంకా తిరుపతి నుంచి మురళి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఒక్కటే కరెక్ట్ అనమాట మీరు పంపించిన టూ మూవీస్లో. అండ్ ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే కనుక కే శర్వణ్, ముస్తాబాద్ నుంచి పంపించారనమాట. అండ్ ఇంకా నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు శేషు ఫ్రమ్ కాకినాడ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చిలుక నారాయణ, అనసూయ వీళ్ళందరూ అనమాట. జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చదవాల్సినవి చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, మరి అవన్నీ కూడా చదివేస్తా. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నాను, సో ఆన్సర్ కూడా ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఈ సాంగ్ కూడా, ఫ్రమ్ ద మూవీ రణం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

అతడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి ఇంకా ఎవరు ఏంటి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్, అలాగే వైవి రావు జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎవరు పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి సత్యనారాయణ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అని రాంగ్ ఆన్సర్ అయితే మెసేజ్ చేసేసారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తాన్ రావు గారు నమస్తే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నిన్న నుండి శోభారాణి రంగారావు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇందాక అడిగిన క్వశ్చన్ కి, అలాగే ఇప్పుడు క్వశ్చన్ కి కూడా అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక అక్కరపాకి నుండి రమ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నైస్ అండి మంచి ఇన్ఫర్మేషన్, అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనమాట రామకార్తిక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేశారు. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు శ్రీగిరి హరికృష్ణ నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ ఇంకో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గాంధీ అని పంపించారు, మీ పేరే అదా గాంధీనా, ఓకే తిరుపతి నుంచి అనమాట అండ్ ఆన్సర్ కూడా కరెక్టే. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. అండ్ ఇంకా ప్రియా ఫ్రమ్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు గణేష్ రాజు వీళ్ళందరూ కోణాపూర్ నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే చంద్రశేఖర్ గారు సర్కపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తేజేశ్వరి శ్రీనివాసులు వీళ్ళందరూ అనమాట కర్నూలు డిస్ట్రిక్ట్ కొడుమూరు మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేయండి, సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అండ్ ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది. అండ్ అలాగే మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే వెంకటగిరి సాలికాల నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అప్పలరాజు గారు, అలాగే మీరు పంపించిన ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ అనమాట. సో మీరందరూ ఇలా వింటారు కాబట్టి మా అందరికీ కూడా క్వశ్చన్స్ ఏం అడగాలి, ఎలా చెప్పాలి, ఎలా అడగాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో అంతా మీ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే గనక అక్కరపాక నుంచి రమ అనమాట, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తా, కొంచెం వెయిట్ చేయండి. నందిపేట నుంచి ఆర్ఎస్ గౌడ్ మెసేజ్ చేశారనమాట. అండ్ ఫైనల్లీ భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే రివీల్ చేసే టైం కూడా వచ్చేసిందనమాట. పవన్ కళ్యాణ్ మూవీకి ఒక పదాన్ని చేరిస్తే వచ్చే హీరో వెంకటేష్ చిత్రం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. మొత్తానికి మీరు పట్టేసి పంపించేశారు. ఇంతకీ ఏంటి ఆన్సర్ అంటే బాబు బంగారం. సో బాబు బంగారం ఈజ్ ద రైట్ ఆన్సర్. బంగారం పవన్ కళ్యాణ్ అయితే బాబు బంగారం వెంకటేష్ అనమాట. సో అలా సెట్ అయిపోయింది అండ్ ఆన్సర్ కూడా ఇదే. మరి కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే చెప్పారో వాళ్ళందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ బంగారం అనమాట. బట్ దానికంటే ముందు క్వశ్చన్ అడగచ్చు కదా, అప్పుడప్పుడు అట్లాంటివి అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తాయి అనమాట నేను అడగాలి అనుకున్నప్పుడు. ఇంతకీ మరి అసలు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే అడిగేస్తా, దాని తర్వాత బంగారం మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తా. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా గలరు. మీ అందరి కోసం ఇంకోసారి అడుగుతున్నా, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా గలరు. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇందక్కడి నుంచి నేను చెప్తూనే ఉన్నా, మరి బంగారం నుంచి ఫైనల్ గా ఈ మూవీ నుంచి సాంగ్ వినే టైం అయితే వచ్చేసింది. వింటూ అలాగే నేను అడిగిన క్వశ్చన్ కి ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి లిజనర్స్ లో చాలా మంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ముందు నేను మెసేజ్లు చదవాలి. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ మధ్యప్రదేశ్లోకి వెళ్ళారు, కాదు వెళ్ళొద్దు. అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి వీళ్ళందరూ అన్నమాట రాంగ్ ఆన్సర్. అలాగే పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రాజోలి నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి ట్రై చేయండి తెలీదు అని పంపించేశారనమాట. ఏం పర్లేదు, తెలియను తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే జీవితం అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి రాంగ్ ఆన్సర్ పంపించేశారు రంగోలీ శ్రీనివాస్ గౌడ్ ఇందిరా వీళ్ళందరూ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వైవి రావు, జయలక్ష్మి వీళ్ళందరూ అనమాట తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా తేజేశ్వరి శ్రీనివాస్లు వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే కొడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ మీ అందరి కోసం ఒకసారి క్వశ్చన్ ప్లీజ్ అని అడిగిన వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు అనమాట, అధికంగా కలరు. సో ఇదే క్వశ్చన్, మైన జాతి ప్రజలు ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సిరిమల్లల వాన కురిపించబోతున్నాను అనమాట ఫ్రమ్ ద మూవీ వాన. మరి సిరిమల్లల వానలో తడుస్తూ ఆ తర్వాత క్వశ్చన్ కూడా మర్చిపోకుండా ఆలోచిస్తూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి అసలు ఇంతకీ ఈ సాంగ్ ఎవరు పాడారు ఏంటి అంటే కనుక రంజిత్ ఇంకా చిత్ర పాడిన సాంగ్ అనమాట. సో లిరిసిస్ట్ వచ్చేసరికి సిరివెన్నెల గారు. సో మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనము నామ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్యుత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ కూడా అడిగేశాను. దాని తర్వాత ఇంకా చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారు అనమాట. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక అనంతనాగ్ త్రివేణి నిఖిల్ వీళ్ళందరూ అనమాట ముద్దునూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిలుక నారాయణ అనసూయ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ముజఫర్నగర్ నుంచి అనమాట కర్నూలు నుంచి అనురాధ గారు, మదన్ కుమార్ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ ఒకటి మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమెల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి రామిరెడ్డి పాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ ఇంకా శ్యామలా అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సింగపూర్ అంటున్నారు. ఇంతకీ ఆన్సర్ పంపించింది ఎవరు అంటే కాకా నుంచి పద్మాశేఖర్ అనమాట.

ఏదో అలా ట్రై చేశారు కదండి, ఊరికే ఊరికే ఒకసారి సింగపూర్ అంటే పోలా, తర్వాత థాయిలాండ్ అని పంపించారు. ఆ రెండు అయితే కాదు, మరి కరెక్ట్ ఏంటి అనేది తెలియాలి అంటే ఆన్సర్ రివీల్ చేసే టైం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా కొన్ని మెసేజ్లు ఉన్నాయి. అండ్ అలాగే జయం భాష వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్, అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ ఇంకా క్వశ్చన్ రిపీట్ అంటున్నారు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రిపీట్ చేసేసే టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఆర్ఎస్ గౌడ్ నందిపేట నుంచి అనమాట. అండ్ ఇంకా ఇంకా ఎవరు మంగళగిరి నుంచి దామర్ల చినమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట. మీరు క్వశ్చన్ విన్నారు అన్నారు, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ అనమాట, నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి, ఎంత పెద్ద అడ్రస్ పెడతారండి, నిజంగా చాలా లెంతీగా ఉంటుంది. ఆన్సర్ మాత్రం ఒకే ఒక్క పదం ఉంటుంది అనమాట. అండ్ ఇంతకీ ఆన్సర్ కూడా కరెక్టే పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దమ్మోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నల్గొండ జిల్లా చిత్రాల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, బాగున్నారా అంటూ ఐఆమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిషా అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే VBVWD అని పంపించారు, అంటే మీ పేరు ఏమనుకోవాలి. అండ్ అలాగే నిజామాబాద్, ఓకే మీరు పంపించిన ఆ పైన ఏంటో నాకైతే అర్థం కాలేదు, బట్ ఆన్సర్ అయితే కరెక్టే. అలాగే ఈ మెసేజ్ చేసింది ఎవరు అంటే ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ అనమాట. మరి అదేంటి అనేది నాకు కూడా అర్థం కాలేదు, ఆ స్టార్టింగ్ మీ అక్షరాల భావం ఏంటి అనేది. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కరెక్ట్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక శ్రీనివాసరావు, పద్మ వీళ్ళందరూ అనమాట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నున్న నుండి శోభారాణి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎక్కడి నుంచి సునీల్ కార్తీక్ వీళ్ళందరూ కూడా అనమాట, థ్యాంక్ యూ సో మచ్, అలాగే ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. ఓకే అలాగే వినండి, ఇంకా వినిపిస్తూ కూడా ఉండండి వివిధ భారతి ఎఫ్ఎంని, ఇంకా ట్రావెల్ చేస్తూ వింటూ ఉంటామని చెప్పారనమాట. సో అందుకే ఈ మాట మనం మాట్లాడటం జరిగింది. అండ్ ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు టైలర్ రమేష్ గారు. అలాగే ఇంకా కార్లపూర్ నుంచి గౌష్ భాష అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక మైనజాతి ప్రజలు ఎక్కువగా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటారనమాట. సో ఆల్మోస్ట్ లిజనర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సాంగ్ ప్లే చేస్తా, ఆ సాంగ్ మూవీ ఏంటి అనేది గెస్ చేసి చెప్పండి, అదే మీ నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, ఆ సాంగ్ మూవీ ఏంటి నేనైతే చెప్పను, సాంగ్ మాత్రమే ప్లే చేస్తున్నాను. సో మీరే ఆన్సర్ చేయాలన్నమాట, అదే మరి క్వశ్చన్ అయితే. సో ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తోంది, ఆ సాంగ్ మూవీ ఏంటి అని గెస్ చేసి ఆలోచించి ఆ తర్వాత ఏం చేయాలి, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వాట్ అన్ ఎమోషనల్ సాంగ్ కదా. అప్పుడప్పుడు ఇలాంటి సాంగ్స్ కూడా వింటూ ఉండాలి. అంటే అసలు ఇంత డిఫరెంట్గా ఉంది, అసలు ఎవరు గెస్ట్ చేశారు, అసలు తెలిసిందా లేదా, మూవీ ఏంటి అని చెప్పి అడిగా. ఇప్పుడు సాంగ్ విన్నారు కదా, ఈ సాంగ్ మూవీ ఏంటి అని ఇందాకే ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి చూద్దాం ఎవరు మూవీ పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అని చెప్పి చూసేద్దాం. భాస్కర్ గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఆ మూవీ ట్యాగ్ లైన్తో సహా పంపించేశారనమాట. మామూలుగా కాదు, అసలు అట్లుంటుందన్నమాట మీతోని. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మనోజ్, విష్ణు వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి అంటే కోడూరు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. చంద్రశేఖర్ సాకాపూర్ విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి ఎవరు అంటే కనుక ఎవరు, టైలర్ రమేష్ అనమాట, కరెక్ట్ పంపించేశారు. అండ్ అలాగే వైవీ రావు, జయలక్ష్మి వీళ్ళందరూ తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి అనమాట. మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. చిలకం మారగానే మీకు ఆ మూవీ గుర్తొచ్చినట్టుంది కదా, లాహిరి లాహిరి లాహిరిలో అని పంపించారు, కానీ కాదనమాట. అండ్ ఇంకా ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట, మీరు కూడా ట్యాగ్ లైన్తో సహా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఇంకా ఎవరు అంటే కనుక మోహన్ రావు, లీలావతి, హిమప్రియ వీళ్ళందరూ కప్పల్ దొడ్డి నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గణేష్, రాజు, శ్రీవత్స వీళ్ళందరూ కోనాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి అనురాధ, రామ్, కార్తీక వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, యశోద వీళ్ళందరూ. అండ్ అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మూవీ నేమ్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి ఎన్ఎంటి అని పంపించారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఫణి సత్యశ్రీ అనమాట, తినాలి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సుబ్బారెడ్డి, శివాజీనగర్, మదనపల్లి నుంచి అనమాట మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు సిరిగిరి హరికృష్ణ, నంజల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. అండ్ ఇంకా క్యాదర్ వీరేష్, రాజోల్ మండలం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్ అంటూ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవి నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల అనమాట. అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి మారిపోయిన శ్రీనివాసరావు గారు, ఇంకా పద్మ అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ ద వీక్లీ

నుంచి మురహరి యశోద వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట. అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకీ అసలు కొంతమంది ఆలోచిస్తూ, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూ, కొంతమంది ఏంటి అసలు కరెక్ట్ ఆన్సర్ తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు. సో ఎనీవే అందరి కోసం ఆన్సర్ అయితే ఒకటే ఉంటుంది కాబట్టి క్వశ్చన్కి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. దానికంటే ముందు ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చినాయి అనమాట. ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం నుంచి రామ్ రెడ్డి పాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనమాట. అలాగే కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతకి ఏంటి ఆ సినిమా అంటే ఇందాక మీరు విన్న సాంగ్ నోట్బుక్ అనమాట. సో నోట్బుక్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అదనమాట సంగతి, మరి అదనమాట ఇవాళ సందడే సందడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక లవ్లీ సాంగ్తో సండడే సండడీ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నా. మీ అందరి కోసం నేను గోదావరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలు. అంతవరకు స్టేట్యూన్.

0: తీసుకోనంటావా?
1: తీసుకో.
0: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్ ఇది తంతన్యా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమాపేశం సచివాలయంలో జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్టానిక్స్, పర్యాటక, పెట్టుబడి

మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో 39% మంది, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 53% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాళ్లను ప్రారంభించారు. చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈపీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ వార్షిక వడ్డీ ఈ నెలలోనే జమ కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25% వడ్డీకి కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం కారణంగా పశ్చిమాసియా సంకోభానికి తెరపడడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినా భారత్లో వెంటనే ఇంధన ధరలను మాత్రం తగ్గించలేమని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. వికసిత్ భారత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌరసేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగ్గయ్యపేటలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్ 2026లో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు 3 మ్యాచ్లు జరిగాయి. తొలుత ఘనా పనామా తలపడగా క్రొయేషియాతో ఇంగ్లండ్ తలపడింది. ఉజ్బెకిస్తాన్ను కొలంబియా ఎదుర్కొంది. పనామాపై ఘనా 1-0 తేడాతో విజయం సాధించగా క్రొయేషియాపై ఇంగ్లండ్ 4-2 తేడాతో గెలుపొందింది. కొలంబియా 3-1 తేడాతో ఉజ్బెకిస్తాన్పై ఘన విజయం సాధించింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:47:47 అయితే అయిపోయింది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోయాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే డైరెక్టర్ అనమాట, ఒకే ఫిలిం డైరెక్టర్. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను అంటే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపించబోతున్నా. ఆల్రెడీ మీరు వినేశారు ఇందాక సాయి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం మగధీర, దాని తర్వాత సింహాద్రి, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఈవెన్ టూ స్టేజ్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఆర్తి ఎఫ్ఎం 101.3. మనమున్న వివిధ ప్రోగ్రాంలో అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం బాహుబలి, దాని తర్వాత బాహుబలి 2, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3.
1: देख लो रे साला ये रात छा गई, तेरे द्वार पे तेरी मौत आ गई।

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం డైరెక్టర్ అనమాట, ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఛత్రపతి, దాని తర్వాత విక్రమార్కుడు, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

వినిపించేశాను కదా, మరి వివిధ ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీరాయి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెలా వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు, అంటే ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ

0: హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ల పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెనల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్లు ఎలాంటి వాళ్లు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ల అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి, చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు. స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తించుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ, బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు. కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు. ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్ లో ఉంటారు. హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్ కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది. అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి. కానీ మీ కూతురు తన మొదటి క్రష్ తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు. ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కనెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం. బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఏదో చేద్దాం, ఏదేదో చేద్దాం అనుకుంటారు. కానీ ఏం చేద్దామో వాళ్లకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా పెరిగి వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈజ్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది. దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా, బ్లేమ్ చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: విరుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విరుద్భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట అభివృద్ది, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో నిర్వహించిన విద్యోత్సవ సభలో ఆమె ఈరోజు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి.

అయ్యి విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్తో పాటు వాట్సాప్ మనమిత్ర సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయడమే కాకుండా రాష్ట ప్రభుత్వానికి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన నీట్ పునః పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. హాల్ టికెట్ చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రం వరకు రాకపోకలు సాగించొచ్చని, ఎక్స్ప్రెస్ అల్ట్రా పల్లెవెలుగు పల్లెవెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపింది. గుంటూరు జిల్లా రైతుల విత్తనాల అవసరాలలో కనీసం 50% ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఇవ్వాలని కోరామని, అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్టంలో 99% హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు సీనియర్ కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ సిరి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనమైతే ఇంట్రేం గీత్ గాథా చెల్లు హిందీ సాంగ్స్ మీకోసం వస్తూ ఉంటాయి 6:00 వరకు. మరి వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమనాం గీత్ గాతా చల్లో హిందీ ఫిలిం సాంగ్స్ వింటున్నాం అండ్ వినిపిస్తూ ఉంటాను 6 o'clock వరకు. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
1: హలో హలో 1 2 3 చెక్. హోనే వాలే మియాకే తారీఫోకే పుల్ బాంధ్ రహే హై. హోనే వాలే మియాకే

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించి

0: చారా భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
1: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: BFM 101.3.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జూలై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం గంజాయి డ్రగ్స్ నిర్మూలన విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర హోంమంత్రి వి అనిత స్పష్టం చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు ప్రధాన వేదికగా మారిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత రోజుల్లో టెలిగ్రామ్ ఓ సరికొత్త డార్క్ వెబ్లా రూపాంతరం చెందిందని, నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈపీఎఫ్ చందాదారులకు తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని ఈ నెలలోపే జమ చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన 8.25% వడ్డీకి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారులు

అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. ఈ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 మధ్య జరిగాయి. నీట్ యూజీ రీటెస్ట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రీటెస్ట్ ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఎక్స్ వేదికగా సందేశం విడుదల చేసింది. పల్నాడు జిల్లా లింగంగుంటలో ఈ నెల 20వ తేదీన జరగనున్న అన్నదాత సుఖీభవ స్వచ్ఛాంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈరోజు హెలిప్యాడ్ స్థలాన్ని, సభాస్థలి, స్థానిక అంగన్వాడీ సెంటర్ని పరిశీలించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ పాలన కొనసాగుతోందని రాష్ట మంత్రులు ఆనవ రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరేంజనయ్య స్వామి, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సంబరాలను వారు జ్యోతి ప్రజ్వలనతో ఈరోజు ప్రారంభించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో సమయం 6:04 దాటి 1:02 వైపు పరుగులు తీస్తుంది. మరి మనమైతే ఎంటర్ అయిపోయాం కృష్ణా తీరంలో. మరి కృష్ణా తీరంలో ఏం చెప్పుకుందాం, ఏం మాట్లాడుకుందాం, ఒక చిన్న బ్రేక్ తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక అభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు SIPB ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ది జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యాసంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్ సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిస్తూ,
1: మన శాండ్ పాలసీలో సేంద్రియ తీసాం, డిఎంఎఫ్ తీసేసాం, మెరిట్ తీసేసాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రమే వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,91,85,793 మెట్రిక్ టన్ల శాండ్ ఫ్రీగా అందించడం జరిగింది.
0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవీ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కేజీబీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపుల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 1,500,000 రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ
2: 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కు వచ్చినప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్టంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట అభివృద్ది, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
4: PLI है ना?
3: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा, और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉगिन करें indiapost.gov.in पर.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000 పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం నాము కృష్ణాతీరంలో, మరి కృష్ణాతీరంలో ఈరోజు ఏం చెప్పుకోబోతున్నామంటే 12 సంవత్సరాల భారత ప్రభుత్వం సాధించిన కీలక విషయాల్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరంగా మన భారతదేశంలో అభివృద్ధి ఎలా ఉంది అంటే,

రవాణా పరంగా చూస్తే నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు విస్తరణ రూపుదాచాయి. అలాగే 98,000 కిలోమీటర్ల నుండి 1.46 కిలోమీటర్ల వరకు పెరిగింది అనమాట. అంటే ఈ విధంగా మనకి రోడ్లు వేయడం వల్ల మన జర్నీ హ్యాపీగా ఉంది కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేషనల్ హైవేస్లో ఎక్స్పెండెడ్ విషయానికి వస్తే కనుక చాలా డెవలప్మెంట్ అయితే వచ్చింది. అందులో గతిశక్తి అంటే మాస్టర్ ప్లాన్ దాఖల మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. ఇంకా కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ్ భారతి 101.3 FM.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనం రామకృష్ణ తీరంలో అలాగే భారతదేశ ప్రభుత్వం సాధించినటువంటి కొన్ని విజయాల్లో మనం రహదారుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడైతే రైల్వేస్ గురించి అయితే చెప్పుకుందాం. అండ్ రైల్వేస్ అంటే చాలా డెవలప్మెంట్ వచ్చాయి, అందులోనూ ముఖ్యంగా వందే భారత్ గురించి మనం చెప్పుకోవాలి. రైలు గురించి అయితే చెప్పనవసరం లేదు, ఎందుకంటే దాని అభివృద్ధి వేరు. కానీ నేను చెప్తాను ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి. ఓకే, అలాగే డెస్టినేషన్ చేరుకోవాలంటే కనుక మన వందే భారత్ రైలు చాలా వేగంగా, చాలా కంఫర్ట్గా ప్రయాణాలు సాగుతున్నాయి కదా, అలాగే చాలామందికి ఉపయోగకరంగా కూడా ఉంది. అలాగే భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో అందులోనూ రైల్వేస్లో వందే భారత్ లాంటి ప్రయాణాల్లో స్టేషన్స్ని కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. కొత్త హంగులతో, లైట్స్తో, టెక్నాలజీస్తో యూజ్ చేసి చాలా మార్పులు చేశారు. మరి ఇది భారత ప్రభుత్వం సాధించిన కీలక విజయాల్లో హైలైట్స్ రైల్వేస్ అన్నమాట. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM. మనం నా కృష్ణ తీరంలో.

0: Quédala.
1: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. నీట్ యూజీ రీటెస్ట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన రీటెస్ట్ ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను, సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఎక్స్ వేదికగా సందేశం విడుదల చేసింది. రాష్టంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లను కేటాయించే లక్ష్యంగా రాష్ట గృహ నిర్మాణ శాఖ పనిచేస్తోందని రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఒకవైపు సంక్షేమ ఆలోచన చేస్తూ రాష్టంలో అభివృద్దిని ముందుకు తీసుకువెళుతున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో ఆయన ఈరోజు మాట్లాడుతూ 3,800 కోట్లతో వివిధ అభివృద్ది పనులు చేశామని, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ రావాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేశామని, రాష్టంలో 20,000 ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం చేశామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తూ అభివృద్ది చేసి చూపించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పింఛన్ల కోసం 33,000 కోట్లు, విద్యా కోసం 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం బడ్జెట్లో కేటాయించిన దానికంటే 2,000 కోట్ల రూపాయలు అదనంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: BFM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు.

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లదాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లదాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్దిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గుర్త సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్, అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునః పరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది.
మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష

నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమాపేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమాపేశానంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుం అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1446 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్దతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమాపేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజులపాటు లదాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనమున మనసును మనసే కార్యక్రమంలో మరి మీకు ఒక డైలాగ్ చెప్తున్నాను. ఆ డైలాగ్ ఏ మూవీలోదో నాకు మెసేజ్ పంపించండి. మెసేజ్ పంపించాలంటే వాట్సాప్ నెంబర్ 8662438144 నెంబర్కి. అండ్ డైలాగ్ ఏంటంటే, అన్నా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేను పోతాననుకుంటే నువ్వు కూడా పోతావన్నా అనే డైలాగ్ ఏ మూవీలోదో మీకు తెలిస్తే కనుక నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్ 8662438144 నెంబర్కి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనం నా మనసిన మనసే కార్యక్రమంలో నేను అడిగింది ఆ డైలాగ్ ఏంటంటే, అన్నా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే నూటికి 99 సార్లు నేను రెడీ. దేనికి రెడీ? 99 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేను పోతాననుకుంటే నువ్వు పోతావు అని డైలాగ్ ఏ మూవీలోది మీకు తెలిస్తే కనుక నాకు మెసేజ్ పంపించండి అని చెప్పాను. ఆల్రెడీ మెసేజ్లు పంపించారు. అండ్ 8662438 నెంబర్కి, అంటే 8662438 నెంబర్కి మీరు కూడా పంపించవచ్చు. అండ్ ఎవరెవరు పంపించారు చూసేద్దాం. కానూరు నుంచి తాతారావు గారు పంపించారు. నేనేం పంపించారంటే, కోటా శ్రీనివాసరావు గారు, మోహన్ బాబు గారు అనుకుంటండి అని పెట్టారనమాట. వాళ్ళిద్దరూ కాదు, ఇంకొకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, హలే ఆర్జే గారు మంచి పాటలు వేస్తున్నారన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఊర్మిళ గారు పంపించారు, అంతరైతే రైట్ ఆన్సర్ పంపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, గణేష్ రాజు శ్రీవత్స కొండపూర్ నుంచి పంపించారు. ఓకే, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించారు, సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు నుంచట. ఓకే, అండ్ మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ కనకారావు గారు పెన్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. అంతపురం నుంచి పంపించారు, అనురాధ గారు పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, అండ్ నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతున్న మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పిన డైలాగ్ ఏ మూవీలో అని అడిగాను కదా, ఇంతకీ ఆ మూవీ పేరు ఏంటంటే నేనింతే, రైట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతున్న మరొక ప్రశ్న ఏంటంటే, అసలు ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను ఇప్పుడే మిమ్మల్ని, అండ్ ఈ మూవీకి డైరెక్టర్ కూడా ఎవరు? మీకు తెలిస్తే కనుక ఈ రెండింటికి ఆన్సర్స్ నాకు మెసేజ్లు పంపించండి. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM. మరి మనము నా మనసున మనసే కార్యక్రమంలో.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మరి ఉందాం మనసును మనసే కార్యక్రమంలో. మరి మనసును మనసే కార్యక్రమంలో నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే కనుక, ప్రశ్న కాదు, నేను ఒక డైలాగ్ చెప్పాను. ఆ డైలాగ్కి ఏం మూవీలోది అని అడిగాను, అలాగే ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు అని అడిగాను, అండ్ అలాగే

మూవీ డైరెక్టర్ ఎవరని కూడా అడిగాను అనమాట. సో దానికి ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంతకీ ఆ డైలాగ్ ఏంటంటే, నా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకుంటూ పోవడానికి రెడీ, కానీ నేను పోతాను అనుకుంటే నువ్వు పోతావు అనే డైలాగ్ అనమాట. ఓకే చూద్దాం ఎవరు పంపించారో. వేటపాలెం నుంచి మెసేజ్ పంపించారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే కనకారావు గారు పెడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నెక్స్ట్ ఎవరు పంపించారండి కనుక, ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు, గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారు. ఓకే వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు పంపించారండి కనుక, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారండి కనుక, సంధ్యా ప్రొద్దుటూరు కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే కనుక, అల్లగడ్డ నంద్యాల నుంచి పంపించారు, పోలయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక, నార్కట్పల్లి నుంచి నిమ్మని గ్రామం నుంచి పంపించారు, వెంకటేశం హేమలత వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక, ప్రకాష్ శ్యామల గారు పంపించారు. నెక్స్ట్ ఇంకా శ్రీవత్సవ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక, భద్రేశ్వరాచార్య మేడ్చల్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కెవి రమణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్ర కాలనీ అన్నాను కానీ వారి పేరు చెప్పలేదు, తప్పల రజ గారు. ఓకే అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక, మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే నున్న నుండి శోభారాణి గారు, రంగారావు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి రాజు గారు పంపించారు. అండ్ చూద్దాం ఇంకెవరు మెసేజ్ పంపిస్తారు. అండ్ వెయిట్ అండ్ సీ. అండ్ మీరు మెసేజ్ పంపించారంటే 8662488 ఫోన్ నెంబర్కి పంపించండి. ఇంతకీ నేను అడిగిన డైలాగ్ ఏంటంటే, నా తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకుపోవడానికి రెడీ, కానీ నేను పోతాను అనుకుంటే నువ్వు పోతావు అనే డైలాగ్ ఏ మూవీ లేదో మీకు తెలిస్తే కనుక నాకు మెసేజ్ పంపించండి. అండ్ అలాగే మూవీ అనే కాదు, హీరో అండ్ అలాగే ఆ డైరెక్టర్, ఆ మూవీ డైరెక్టర్ ఇవన్నీ తెలిసినా కూడా నాకు మెసేజ్ పంపించండి. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: FM 101.3.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: दिल्ली के भी पास है.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనము నా మనసున మనసే కార్యక్రమంలో నేను అడిగిన డైలాగ్ ఏంటంటే, అన్నా తుడుచుకుంటే పోతుందనుకుంటే 99 సార్లు నేను తుడుచుకుపోవడానికి రెడీ, కానీ నేను పోతాననుకుంటే నువ్వు పోతావు అని ఈ డైలాగ్ ఏ మూవీ లేదో మీకు తెలిస్తే కనుక నాకు మెసేజ్ పంపించండి అని అడిగాను. అలాగే మూవీతో పాటు హీరో నేమ్, డైరెక్టర్ నేమ్ కూడా మీకు తెలిస్తే కనుక నాకు పంపించండి అని చెప్పాను. వాట్సాప్ నెంబర్ 8662488114 నెంబర్కి. అండ్ ఎవరు పంపించారంటే మెసేజ్లు చూసేద్దాం. ఎవరు పంపించారంటే కనుక గుడ్ ఈవినింగ్ సార్ అంటే మెసేజ్ పంపించారు మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక మంగళగిరి నుంచి జయలక్ష్మి, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక వేటపాలెం దగ్గర నుంచి పంపించారు రామన్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక ఎన్ హిమవంత్ కుమార్ గారు పంపించారు విజయవాడ నుంచి, వన్ టౌన్ నుంచి అట, రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే గౌతమి అంటూ మెసేజ్ పంపించారు చక్రి, అంత కన్ఫ్యూజ్గా ఉంది మెసేజ్ టైపింగ్ అంతా. ఓకే, గణేష్ రాజు శ్రీవత్సవ్ కోన్పూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM. మరి మనం నా మనసున మనసు కార్యక్రమంలో. అండ్ నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించాలనుకుంటే పంపించండి 8662488114 నెంబర్కి. అండ్ అడిగిన ప్రశ్న ఏంటంటే, అంటే మీకు ఒక డైలాగ్ చెప్పాను, ఆ డైలాగ్ ఏ మూవీలో, ది హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు నాకు పంపించండి. ఓకే అన్న, తుడుచుకుంటే పోతుందనుకుంటే 99 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. ఓకే, ఈ డైలాగ్ ఏ మూవీలోదో మీకు తెలిస్తే నాకు పంపించండి. హీరో నేమ్, డైరెక్టర్ నేమ్ కూడా పంపించండి. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగేలు నింపడానికి జిగేలు రని వచ్చేసింది, ఆడిపాడి అలరం చేస్తా అంతే. మీరందరూ అడిగి ఉండండి, అమ్మ జిగేలు రని వచ్చేమ్మ నువ్వు.
1: ఎంతమంది జిగేల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
2: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ.
1: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేల్ రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుత్తున్నావు అంకే.
2: నువ్వేదో ఎత్తావని జిగేల్ రానే.
1: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
2: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
1: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం నా మనసుని మనసే కార్యక్రమంలో అన్న తుడుచుకుంటే పోతుందనుకుంటే నూటికి 99 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేను పోతాను అనుకుంటే నువ్వు పోతావు అన్న ఈ డైలాగ్ ఏ మూవీలేదో మీకు తెలిస్తే కనుక నాకు మెసేజ్ పంపించండి వాట్సాప్ నెంబర్ 8664-4814 నెంబర్కి. అండ్ ఆల్రెడీ మెసేజ్ చాలామంది పంపించారు, అండ్ చివరికి ఎవరు పంపించారంటే కనుక ఆన్సర్ చెప్పలేదు కానీ మీ పేరేంటి, మీ వయస్సు ఎలా బాగుంది అంటే మెసేజ్ పంపించారు. ఓకే, మై నేమ్ ఈజ్ మోహన్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే కనుక గణేష్, రాజు, శ్రీవత్సు కోనాపూర్ నుంచి పంపించారు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను. ఇంతకీ ఆన్సర్స్ ఏంటంటే కనుక డైలాగ్ వచ్చేసి నేనింతే మూవీ నుంచి, హీరో వచ్చేసి రవితేజ గారు, అలాగే మూవీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఓకే, అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. ఈ పాటలు వింటూ నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ డ్వేట్ డ్వేట్ డ్వేట్ డ్వేట్లో మీకోసం డ్వేట్స్ వస్తాయి 8 o'clock నుంచి 9 o'clock వరకు. అండ్ వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

అభివృద్ధి భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలో ఆక్వాఫీడ్ ధర తగ్గించాలని తయారీదారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరడంతో వారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి నిర్దేశించడంతో ఆక్వాఫీడ్ ధర కేజీకి 4 రూపాయలు తగ్గించేందుకు తయారీదారులు అంగీకరించారు. దీంతో కేజీ ప్రస్తుతం 112 రూపాయల నుంచి 108 రూపాయలకు ఫీడ్ ధరలు తగ్గనున్నాయి. ఆక్వా టొబాకో మామిడి రైతుల సమస్యలపై ఈరోజు అమరావతిలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం డబ్బు పక్కగా అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అనాథ విద్యార్థుల గార్డియన్ల వివరాలు ఖచ్చితంగా ఉండాలని, ఎవరూ లేని పక్షంలో ఆ నిధులను జిల్లా కలెక్టర్లకు పంపి పిల్లల బ్యాంకు ఖాతాల్లో వేయాలని సూచించారు. 2,03,430 మంది ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్టంలో 99% హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నీట్ యూజీ రీటెస్టును పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఎజెన్సీ ఎన్టీఏ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21న రీటెస్ట్ ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని ఎక్స్ వేదికగా ఎన్టీఏ సందేశం విడుదల చేసింది. ఈ నెల 21న నీట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్వేలో భాగంగా ఇంటింటి సర్వే సాఫీగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఇప్పటి వరకు బీఎల్ఓలు 2,74,614 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా 10,870 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని, జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా వెల్లడించారు. 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కోసం ఇప్పటివరకు వినియోగిస్తున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఇకపై పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ కనెక్షన్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం ఎంటర్పీఎం డ్వేట్ డ్వేట్ కార్యక్రమంలోకి, ఎందుకంటే స్టూడియోలో సమయం 8:03 దాటి 30 సెకండ్ల వైపు పరుగులుతీస్తుంది. మరి డ్వేట్ డ్వేట్ లో మీకోసం డ్వేట్స్ వినిపిస్తూ ఉంటాను. అప్ టు 9 o'clock వరకు వెంచి ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: City FM 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మన నాం వివిధ భారతి డ్వేట్ డ్వేట్ ప్రోగ్రాంలో మరి డ్వేట్ డ్వేట్లో ఇప్పుడు మీకోసం వస్తున్న పాట ఏం మాయ చేసే మూవీ నుంచి దేవన్ ఏకాంబరం అండ్ చిన్మయి పాడినటువంటి పాట మీకోసం. అండ్ ఈ డ్వేట్తో పాటు మరొక డ్వేట్ కూడా వినిపించేద్దాం. యజ్ఞం చిత్రం నుంచి ఎస్పి చరణ్ అండ్ శ్రేయ ఘోషల్ పాడినటువంటి డ్వేట్.

0: అభివృద్ది చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్దతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: భవిష్య సమగ్ర కార్యయోజనా బనేగీ జో దేశ కే జనజాతీయ సమాజ కో రాష్ట్రీయ ప్రగతి కే ప్రముఖ భాగీదార్ కే రూప్ మే సశక్త కర్నే మే సహాయక హోగీ. తేజ్ భక్తి దునియా మే సమాజ కే హర్ వర్గ కీ ఆధ్యాత్మిక శుచితా బహుత్ మహత్వపూర్ణ హో జాతీ హై. మే బ్రహ్మా కుమారి సంస్థా కో ఇస్ మహత్వపూర్ణ పహల్ కే లియే హార్దిక బధాయి దేతీ.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ

0: తరగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్లు ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్దిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 1,36,00,000 ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 1,47,00,000 సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
1: నేచురల్ గ్యాస్, క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎల్పీజీ కి సప్లై స్టేబుల్ హై. హమారీ రిఫైనరీస్ ఆప్టిమమ్ కెపాసిటీ పర్ వర్క్ కర్ రహీ హై. రిటైల్ అవుట్లెట్స్ పర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్షిప్స్ పర్ ఆపరేషన్ నార్మల్ హై. మార్చ్ సే లేకర్ అబ్ తక్ 10.02 లాక్ పీఎన్జీ కనెక్షన్స్ గ్యాసిఫై కియే గయే హై. 3.22 లాక్ కనెక్షన్స్ కే లియే అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కియా గయా హై ఆర్ 9.94 లాక్ న్యూ కస్టమర్స్ పీఎన్జీ కే లియే రిజిస్టర్ హుయే హై.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జీ క్యారియర్ దిశ నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్ ఓడరేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి, యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ది పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువు కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండి శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
2: advance of southwest monsoon, the conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system: a fresh western disturbance in a trough in middle and upper tropical heavy western is with the axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country, and because of these weather system we are anticipating that maximum temperature, day temperature, likely to rise by 2 to 3 degree during next 24 hours.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్దతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 1.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనము నా డ్వేట్ డ్వేట్లో మీకోసం డ్వేట్స్ అయితే వినిపిస్తూ ఉంటాను. అప్పుడు 9 o'clock వరకు వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనము నాం మధుర స్వరాలు కార్యక్రమంలో, మరి మధుర స్వరాలు కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం వస్తున్న స్వరం గురించి చెప్పాలంటే, ఈ ప్రేమి చూపి మదరుని విల్లట శృంగార వాకిళ్ళలో బంగారు కౌగిలతో సాయం మంత్రాలతో సంపంగ ధూపాలతో కలుసుకున్న ఈ ప్రేసి నాకు వరుస నువ్వే పురుష అంటూ పాడుకుంటున్నటువంటి ఒక సరగం మీకోసం రిక్షావుడు చిత్రం నుంచి.

అమ్మ దొంగ అగ్గిలేని మంట పుట్టిందా పాపం భగ్గుమంటుందా అమ్మ దొంగ అగ్గిలేని మంట పుట్టిందా భగ్గుమంటుందా అది ఇక్కడ అని చెప్పడానికి

బయట అందమంతా కందినట్టుందా, అయ్యో చిందినట్టుందా. ఆడు బయట అందమంతా కందినట్టుందా చిందినట్టుందా, అది అల్లరై ఒక జాతి.

మీరు వింటున్నారు వివిల్ భారతి 101.3 FM. మరి మనము నా మధుర స్వరాలు కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం వస్తున్న మధుర స్వరం గురించి చెప్పాలంటే, ఓ అమ్మాయి ఆట బొమ్మలాగా అందంగా ఉందట. మరి ఆ అమ్మాయిని పొగుడుతూ పాడినటువంటి ఒక పాట మీకోసం వినిపించేసినాను సమరసింహారెడ్డి చిత్రం నుంచి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం మధురి స్వరాల కార్యక్రమంలో మరి ఇప్పుడు మీకోసం వస్తున్న మధుర స్వరం గురించి చెప్పాలంటే, ఓ వయ్యారి వాలి కళ్ళలోని వరాలు వెండి పూల వానగా కురియగా స్వరాలు ఊయలలూగుతూ ఉన్నాయట. సో అప్పుడు ఆ వయ్యారి ఆ వయ్యారికి నిద్ర రావడం లేదట. సో ఆ వయ్యారికి నిద్ర రాకపోవడం వల్ల అక్కడికి వచ్చి బతిని ఆడుకుంటుందట, నాకు నిద్ర వచ్చేలా చెయ్యి అని. అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు తనకి ఆ కళ్ళలో ఆ వరాలు ఎందుకు పూసాయి, ఇవన్నీ కూడా మనం ఒక పాటలో వినేద్దాం క్షణక్షణం చిత్రం నుంచి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనము నా మధుర స్వరాలు కార్యక్రమంలో, మరి మధుర స్వరాలు కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న పాట వారసుడు చిత్రానికి వేటూరి గారి రాసినటువంటి పాట. ఎంఎం కిరుబాని గారి సంగీతంలో ఎస్పి బాలుగారు పాడినటువంటి ఈ సరగం మన కోసం విందాం.

మీరు వింటున్నారు వివిద్ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనం నా మధుర స్వరాలు కార్యక్రమంలో మరి అమృతం కురిసిన రాత్రిలో జాబిల్లి హృదయంతో జతకట్టే వేళ ఓ ప్రియుడితో ఓ పిరివురాలు ఏముంటుందో విందాం. చిత్రం ఇద్దరు

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనము నా మధుర స్వరాలు కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం వస్తున్నా మరొక మధుర స్వరాలు. బండోడు గుండమ్మ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్య గారు పాడినటువంటి పాట, రచన వేటూరి.

రాముడు పుట్టిందెందుకురా, సీతను పెళ్ళాడెందుకురా, సీత పుట్టిందెందుకురా, రావణుణ్ణి సంపెందుకురా,

చచ్చిందెందుకు తెచ్చిందెందుకు తెచ్చిందెందుకు చచ్చిందెందుకు అసలు సీతారాములిద్దరు పుట్టిందెందుకు ఎందుకందుకను పార్రా తిరుపురపు సిన్నోడా శ్రీరామ అనుకోరా

0: రాముడి పాదాలు ఎందుకురా, హనుమంతుడు మొక్కెందుకురా, రాముడి పాదుకలు ఎందుకురా, ఆ భరతుడు మోసే తందుకురా, రామచంద్రుడు సముద్రానికి వంతెన కట్టిందెందుకురా, తాను ములగా రాక్కసి లంకను ముంచేటందుకురా, చెప్పిన కథ నీ చెప్పడం ఎందుకురా, పానకారు తెగ తాగేటందుకురా, అడగడమెందుకు చెప్పడమెందుకు చెప్పడమెందుకు అడగడమెందుకు, రామాయణంలో పిడకల పేట ఎందుకురా.
1: అరే ఎందుకు అంటుంటే మళ్ళీ శ్రీమద్ రమణ గోవిందో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనము నాం మధుర స్వరాలు కార్యక్రమంలో, మధుర స్వరాలు కార్యక్రమంలో చివరిగా మీకోసం వస్తున్న పాట బుచ్చిబాబు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడినటువంటి పాట.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM. స్టూడియోలో సమయం 10:36. మీకోసం వినిపించిన రాగాలే కార్యక్రమంలోకి మనం ఎంటర్ అయిపోయాం. వినిపించిన రాగాలే కార్యక్రమంలోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మీకోసం పాత పాటలు వినిపించిపోతున్నాను. వింటూ ఆనందించండి.

0: City FM 101.3.
1: Poovante

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: శ్రోతలకు నమస్కారం. స్టూడియోలో సమయం 11:10 దాటి 21 సెకండ్ల వైపు పరుగులు తీస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 MHz పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు బృందం వారిచే కాటమరాజు జననం కొమ్ము కథ వింటారు.

తొలితలు విఘ్నమస్తు మది దుర్చనందన నీ కుమ్రకదను ఫలితము చేయుమయ్య నిను ప్రార్థన చేసద ఏకదంతములు వలపుల చేతి గంఠమును ప్రాక్కున ఎప్పుడు పాయకుండుమా తలపున నిన్ను వేడద.

సొర్లు విలయంగ సప్త సాగరముల విరణప్ప నీ చేతి బ్రాలు గంగా వలుపుగా కురిచేటి పంచమా వర్షముల చలమును నీ మేను చెమట గంగా విలయపతి వాహనము ఎక్కేటి అశ్వంబు పాదములు నాలుగు వేదముల గంగా గంగా నిన్ను నేను తలంచద శారద నిర్మలంగా వాసన ముప్పంగ శ్రీధనము కొండ గంగో

జన్మదృక్షవేరమ నేడు జానవేరంగ పాపసంహారమ నేడు పాతాల పెద్ద భైరవేర బొమ్మ నేడు శ్రీ ధర్మకొండ గంగో.

కోటగల ముత్తుల నేడు వర పుణ్యశాలి కాంతి గల చంద్రుడు నేడు కాడవేశ్వరుడు నిదలోక పుత్రుడు.

మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఎంఎల్ వసంతకుమారి గారి గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ కె సుబ్రహ్మణ్య శర్మ. మృదంగం పాల్ఘాట్ శ్రీ టిఎస్ మణి అయ్యర్.

అనౌన్స్మెంట్ మైక్ ఆఫ్ టీవీ స్టూడియోస్ ఆన్ నౌ ద టైమ్ ఇస్ 5 అవర్స్ 20 మినిట్స్ విత్ సెకండ్స్ పర్ మై హలో దిస్ టీవీ స్టూడియో 1 2 3 4